kalitu walinya.

0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుని యొక్క స్థితిగతులు అన్నీ కూడాను ధన కనుక వస్తు వాహనాదులపైన ఆధారపడి ఉండటం లేదు. మానవుని యొక్క ఉత్తమ స్థితి పవిత్రమైన గుణములపైననే ఆధారపడి ఉంటున్నది. ఇట్టి సత్యమును పురస్కరించుకునియే ధనము ఫలము ఈ వస్తువాహనాదుల యందు మానవత్వము ఏమాత్రము కూడాను దివ్యమైనటువంటి స్థితికి రానేరదనేటువంటి సత్యమును పురస్కరించుకునియే శంకర భగవత్పాదులైనటువంటి వారి శిష్యుల లోపల సుమతి అనేటువంటి కడపటి శిష్యుడు ఈ శ్లోకమును ఉచ్చరించాడు.
1: Always you must be cautious about wealth. Wealth should be regarded as potentially harmful. Even if you do not have wealth, truth will give you happiness. A wealthy person sometimes gets afraid even of his own son. One must tread the path of truth. Pavitratma Swarupas, students, man's condition and status is not governed by his wealth or by his money or by his material possessions. This depends only on the qualities which man exhibits. Truth is the most important thing. Money and wealth do not matter at all. Man should take great care to follow the divine path. It is in this context that the last disciple of Sri Shankara by name Sumati gave this particular verse.
0: Manavuni yokka jeevitamu aika aamishmukulam yokka mishrama swaroopamu.
1: Man's life is a mixture of what happens in this world and what happens in the other world.
0: ఇట్టి ఐహిక ఆముష్మికములందు మానవుడు ఐహికమునే విశ్వసించి ఆముష్మికమును విస్మరించి తన జీవితమును ఏదో ఒక విధమైనటువంటి శాంతి మార్గములో గడపటకై ప్రయత్నం సల్పుతున్నాడు.
1: మ్యాన్ పిన్స్ హిస్ ఫెయిత్ ఆన్ వాట్ హీ సీస్ ఇన్ దిస్ వరల్డ్. He forgets that there is another spiritual aspect which he has to take care. He spends his life in this manner with a view to attain some final result.
0: చాతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు యందు ధర్మమును మనం ప్రధానమైనటువంటి లక్ష్యములందు ఉంచుకుని మోక్షమనేటువంటిదే మన యొక్క గమ్యముగా విశ్వసించడం చేత అర్థకామములు కూడాను

0: అర్థకం అవుతాయి.
1: ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది ఫోర్ పురుషార్థస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష, ధర్మ యాజ్ ది ప్రైమరీ బేసిస్, మోక్ష యాజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్, దెన్ అలోన్ ది అదర్స్ అర్థ అండ్ కామ విల్ ఆల్సో అటైన్ ది సిగ్నిఫికెన్స్ దట్ ఈస్ డ్యూ టు దెమ్.
0: ఆధారమును ఆధేయమును విస్మరించి నేడు కేవలము మధ్యనందున్నటువంటి యొక్క అర్థ కామములకై మనము జీవితమును వ్యర్థము చేస్తున్నాం.
1: We forget today the basis and the objective, and we are spending our life in simply thinking of what remains in the middle, namely artha and kama.
0: Kanuka dharma artha kama mochamulainatvanti yokka purushartamulanu manamu rendu roopamulaga manam vibhajinchi danini aadharam cheskunna mana jeevithamu pavitramayutame kaaka mana bharata desam yokka samskrutini kudanu పునరుద్ధరించడానికి తగినటువంటి ప్రయత్నమునకు ఇది సులభ మార్గంగా మనకు కనిపిస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ డివైడ్ దీస్ ఫోర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఇన్ టు టూ పార్ట్స్ అండ్ ఆఫ్టర్ డివైడింగ్ దమ్ ఇన్ టు టూ పార్ట్స్ ఇఫ్ వీ టేక్ ది డిటర్మినేషన్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ అ సేక్రెడ్ మేనర్ ఇట్ విల్ దెన్ బికమ్ పాసిబుల్ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ ది సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
0: ఈనాడు ఈ ధర్మార్థ కామమోక్షములను మనం చక్కగా విచారణ చేయడానికి పూనుకున్నప్పుడు నాలుగు పురుషార్థములు ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మము పాదము, మోక్షము శిరస్సు. పాదములను శిరస్సును తుంచివేయటం వల్ల మధ్య అర్థకామములతో మనం అల్లాడిపోతున్నాం.
1: టుడే ఇఫ్ వి విష్ టు మేక్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ ఇన్ టు దీస్ ఫోర్ పురుషార్థస్ వి రియలైజ్ దట్ ధర్మ ఈస్ ది బేసిస్ ఆర్ ది ఫీట్, moksha is the destination objective or the head. By neglecting the feet and the head and throwing them away, we are simply thinking only of artha and kama.
0: ee naluga manam vibhajinchadam cheta kontha tabbibbu kavatani kontha avakasam untundi. itti nalugunu manam renduga manam marachinamante tappaka manaku atti tabbibbulaku etti avakasam kudunu undadane uhinchavachchu.
1: By dividing them into these four parts, there is a possibility of our getting into confusion. But if we divide them into two parts, then this possibility of getting into confusion will not exist.
0: Dharma artha kama mochamulo dharma artham okati kama mocham okati renduga manam vibhinchukunnama sulabhamga mana jeevitham dhanyamaitundi.
1: If these four we divide them into two, putting dharma and artha together and kama and moksha together, then our life will become meaningful.
0: Arthamu dharma nimittamani kamamu moksha nimittamani manam vibhagam cheskunnappudu manaku itti tabbibbuga avataniki kani dari tappi nadavadaniki kani avakasam undadu.
1: Of the dharma and artha, if we regard that artha, the wealth, is intended for leading a righteous life, and of the kama and moksha, if we understand that kama, the attachment, is intended for showing only in respect of moksha or liberation, then there will be no confusion at all.
0: Aithe ee naadu jeevitham antai kudanu artha nimittamai vyartham cheyatamu manavuni yokka kartavyanga gurtistunnadu kaadu kaadu saarthakamayyetundi nimittamai dharma margamunandu arthamunu vinyogaparchi mana yokka జన్మ జన్మాంతరముల యొక్క పుణ్యమును కూడాను కొంతవరకును అభివృద్ధి పరచుకుని పాపమును మనము సంహరించుకుని దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మానుగ్రహములకు పాత్రలు కావటానికి ఒక అవకాశం కూడాను ఏర్పడుతుంటాది.
1: టుడే మ్యాన్ ఈస్ యూజింగ్ వెల్త్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ ఎ మేనర్ దట్ విల్ రిజల్ట్ ఇన్ వేస్టింగ్ హిస్ లైఫ్. ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కెన్ యూజ్ ది వెల్త్ for the purpose of leading a life along righteous path, then that will be using the wealth properly. You should get rid of sin. You should have in your mind whatever is good. In this manner, using the wealth for the purpose of dharma, you will be able to reach the divine.
0: ee dharma annatundi moksha prakruti kudanu rendinti kudanu samanvayamainatundi ihamana sukimpadaniki పరమను సుఖింపడానికి ఈ అర్థమనేటువంటిది ఆధారమని మనము భ్రమిస్తున్నాము. కాదు కాదు, ఇది ఉపయోగమునందు సక్రమమైన రీతిగా మనం ఉపయోగపెట్టినా అది సరి అయినటువంటి రీతిగా ఆనందాన్ని అందిస్తుంది. అదే మన వక్రమైనటువంటి మార్గం నందు ప్రవేశపెట్టినా మన జీవితములకు అశాంతియే కాక ప్రమాదాన్ని కూడాను అందిస్తుంది.
1: we are thinking that this wealth which we have can be used for good in the present world as well as for purposes of liberation. This is not so. If you can use your wealth for good purposes, then alone it will have some meaning. If you use it for bad purposes, it will give you a considerable amount of trouble and it will take away the peace of mind which you are likely to have.
0: ఈ ధర్మం అన్నటువంటి పదము ప్రపంచమును సమత్వం అనేటువంటి స్థితిలో ఏర్పరచడానికి ఏర్పడినటువంటిదే కాని లేక సంఘం యొక్క అభివృద్ధికి కాని మనము భావించకూడదు. దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వములో ఏకత్వం అనేటువంటి సమత్వములో దీనిని వినియోగించుకోవటము సార్థకమని కూడా బోధించారు.
1: వీ షుడ్ నాట్ రిగార్డ్ దిస్ వర్డ్ ధర్మ as having something to do with the world and as having something to do with matters of equalness in the world. We should regard it as having a direct relation with the realization of the divine Atma and the realization of the oneness in this divine Atma.
0: మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని దాన ధర్మములు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా అందించడానికి పూనుకుంది.
1: According to our Indian culture, these qualities, namely giving charity and leading a righteous life, these things have a direct relation with the oneness of the Atma.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example for this.
0: ఒక ప్రదేశములో లోతైనటువంటి గుంతను మనం చూస్తుంటాము. దానికి ప్రక్క లోపలనే ఒక మట్టి గుట్టను కూడా మనం చూస్తుంటాము.
1: In one place, sometimes we see a deep pit. And in the neighborhood of that deep pit, we also see a big mound of mud.
0: కాని అక్కడ గుంతకు ఇక్కడ గుట్టకు ఎంతో వ్యత్యాసం మనకు అనిపిస్తుంది. కానీ ఆ గుట్ట మట్టిని గుంతలో నూకినప్పుడు ఆ గుంత కూడా సమానత్వం అనేటువంటి ఒక స్థితిలో ఏర్పడుతుంది.
1: We apparently see a very big difference between this deep pit and the mound of mud. But when we look into it carefully and see that this mound of mud can fill that deep pit, then both of them look alike.
0: అదే విధంగానే ధనవంతుడు ఎత్తైన గుట్ట వలె ఉంటుంటాడు, దరిద్రుడు తగ్గైనటువంటి గుంత వలె ఉంటుంటాడు. కానీ ఆ గుట్టను ఈ గుంత లోపలికి సరిగా మార్చినామంటే సమత్వం అనేటువంటి యొక్క మానవత్వము అభివృద్ధి కావటానికి అవకాశం కూడా ఉంటుంటాదనే ఉద్దేశంతో దానము ధర్మము అనేటువంటిది పవిత్రమైనటువంటి మార్గమునందు మన భారతీయులు ప్రవేశపెట్టారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ when you look at a rich man or a wealthy man, he will be comparable to a big mound of mud. When you look at another poor man, he will be comparable to a deep pit. But when you put this rich man and this poor man together and equalize their wealth, then they become equal. This charity, the principle of charity and the principle of righteous conduct are therefore involved in our Indian culture in order that we may realize the equality between people.
0: మన భారత దేశము అనగా భారత సౌధం అనేటువంటి భవనము భూమాత, వేదమాత, గోమాత, దేహమాత నాలుగు మాతలపైన ఆధారపడినటువంటిది.
1: This palace of our country of Bharata, this depends upon four matas or four mothers. They are the Bhumata, that is the earth, the Vedamata, that is the Vedas, the Deshamata, that is the country, Gomata, that is the cow.
0: కనుక ఈ నాలుగు మాతలు మన భారత దేశం అనేటువంటి భవనమునకు నాలుగు పిల్లర్స్ వలె ఉంటుంది. వీటినే మనము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేటువంటి యొక్క పేర్లతో మనం పిలువబడుతున్నది.
1: These four matas are like pillars for the palace of our country. These four can also be referred to as the four satya, dharma, shanti and prema.
0: Satyamuto mana jagattunu kaapadukovali, dharmamuto mana yokka vedamunu punaruddharimpa cheyali, mana shantamuto mana yokka gomatanu manam kaapadukovali, inka premato మన యొక్క దేహమాతను మనము ప్రేమించాలి. ఈ నాలుగింటి యందు మన యొక్క దివ్యత్వం అనేటువంటి మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి.
1: దీస్ ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ సచ్ దట్ విత్ సత్య ట్రూత్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది వరల్డ్, విత్ ధర్మ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ వేద, విత్ శాంతి ఆర్ పీస్ వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ది గోమాత ఆర్ ది కౌ, విత్ prema or love, we have to look after other fellow human beings.
0: Satyam nasti paro dharmaha. మన భారతదేశములకు సత్యమనేటువంటిది ధర్మమనేటువంటిది ప్రధానమైనటువంటి నేత్రములుగా పెట్టుకుని భారత పుత్రులంతకుడును కాపాడుతూ వస్తుంటుండాలి.
1: ఫర్ అవర్ కంట్రీ, ఫర్ భారత్, వీ షుడ్ రిగార్డ్ దీస్ టూ థింగ్స్, సత్య ట్రూత్, ధర్మ రైట్యస్ కాండక్ట్, యాజ్ ది టూ ఐస్ ఫర్ ది కంట్రీ.
0: ఇట్టి నేత్రములు ఉండినప్పుడే తమ పుత్రులైనటువంటి భారతీయులను మాతృదేవి కాపాడటానికి అవకాశం ఉంటుంది. కానీ మాతృదేవి యొక్క నేత్రములను మనం ఏదో ఒక విధంగా పొడిచివేయటానికి పూనుకున్నప్పుడు మన యొక్క క్షేమం కూడాను అవస్థల పాలైపోతుంటారు.
1: It is only when our motherland, the great mother, has these two eyes, Satya and Dharma, she can look at her children, the people of the country, and care for her. If, however, by our behavior, we make her blind and somehow remove these two eyes for our mother, how can she look after the children?
0: ఈ మానవ ధర్మం అనేటువంటి యొక్క స్వరూపాన్ని మనము కొంత ప్రయత్నపూర్వకంగా ప్రచార ప్రబోధల సల్పటమే కాకుండా ఆచరణ రూపమైనటువంటి రీతి కింద కూడా మనము భారతదేశంలో అభివృద్ధి చెందించాలి.
1: దిస్ వాట్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ మ్యాన్స్ రైట్యస్ కాండక్ట్, మానవ ధర్మ, వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్, గో అవుట్ ఆల్ ది వే అండ్ ప్రమోట్ ఇట్ ఇన్ అవర్ కంట్రీ. నాట్ ఓన్లీ ప్రమోట్ ఇట్, వీ షుడ్ హెల్ప్ పీపుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: లోకమునందు దీనులను చూచి లేక దుఃఖితులను చూచి అసహాయులను చూచి ఇంకా అవస్థల పాలైనటువంటి వారిని చూచి మన శక్తి కొలది వారిని తగినటువంటి యొక్క తృప్తికాను ఆనందముగాను అనుకూలముకు తగినటువంటి యొక్క సహాయములు కూడాను మనం చేయటానికి సంసిద్ధమై ఉంటుండాలి.
1: ఇన్ ది వరల్డ్ వెన్ వీ లుక్ ఎట్ పూర్ పీపుల్, వెన్ వీ లుక్ ఎట్ హెల్ప్లెస్ పీపుల్, ఆర్ వెన్ వీ లుక్ ఎట్ వీక్ పీపుల్, విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ అవర్ ఎఫర్ట్, వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గివ్ దెమ్ యాజ్ మచ్ హెల్ప్ యాజ్ వీ పాసిబ్లీ క్యాన్.
0: ఎందుకనగా అందరూ మానవ సోదరులే కనుక ఒక్క తల్లి బిడ్డలైనటువంటి వారు కనుక మాతృదేవి అయినటువంటి జగన్మాత ఒక్కటే కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భ్రాతృత్వం మాత్రం అభివృద్ధి పరచుకోవటానికి మనం సంసిద్ధులై ఉంటుండాలి.
1: The reason for the necessity of adopting such an attitude is that all human beings are brothers. All human beings are children of one mother, the mother of this country, of this world. Therefore, we must be able to develop this brotherhood and help all human beings.
0: కానీ ఈనాడు దానికి విరుద్ధమైనటువంటి మార్గమును ప్రవేశించి ధనం వల్ల మానవుడు కేవలము దానవుడిగా మారడానికి కూడా పూనుకుంటున్నాడు.
1: However, today we are accepting paths which are contrary to this dictum. And as a result of wealth, man is changing himself into a demon.
0: Dhanamuna garvareka viditambuga nerpadu. Dharma bodhalan vinutaku buddhi puttadu. Vivekamadangi baskadu duramegu.
1: As a result of money, one becomes very proud. When one has wealth, he is not inclined to follow the righteous path. And he will also lose, as a result of wealth, his capacity to distinguish the right from the wrong.
0: దీనిని వేమను కూడాను ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును మదముడిగిన ధనముడుగును ధనముడిగిన మదముడుగును ధనముడిగిన దుర్గుణంబు మానును వేమా అన్నాడు.
1: This has been described by the poet Vemana by saying, if your wealth, if your money increases, then you will become very arrogant. And if your arrogance increases, your bad qualities will come up and they will increase. And then he goes on further to say, if your wealth diminishes, then your arrogance will also diminish. If your arrogance diminishes, then your bad qualities will also disappear. This is the sequence described by Vemana, the poet.
0: అయితే ఇది అందరికీ అన్వయించదు, ఏ కొంతమందికి మాత్రమో అన్వయిస్తుంది. ధనమున్నటువంటి మహాపుణ్యాత్మలు ఎన్ని ధర్మకార్యములో చేయటం కూడా మన భారతదేశంలో కద్దు.
1: However, this does not apply to all people. We know, as a matter of common knowledge in our country, that there are many good people who are wealthy and who with their wealth do many good things.
0: మన భారతదేశంలో అనేక రకములైనటువంటి పుణ్యక్షేత్రములు, సరోవరములు, పవిత్రమైనటువంటి యొక్క మంటపములు, దేవాలయములు, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క బీద సాధలకు అన్న ఛత్రములు, ఇలాంటి పవిత్రమైనటువంటివి ధనవంతుల మూలంగానే జరిగినటువంటివి.
1: ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ఇండియా, దేర్ ఆర్ మెనీ సేక్రెడ్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్. There are many places where people go and have a holy bath. There are places where there are temples. There are places where poor people are fed permanently. These kind of things have been established only by rich people in our country.
0: అట్టి సార్థక నామమును అందుకున్నటువంటి మన భారతదేశమునందు ఈనాడు ధనమును సద్వినియోగపరుచుకునే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడాను కంకణం కట్టుకోవాలని కూడాను ఈ శంకరుల యొక్క శిష్యుడు ఝుంకారం మూదాడు.
1: ఇన్ దిస్ కంట్రీ విచ్ హెస్ అక్వైర్డ్ సచ్ సేక్రెడ్ రెప్యుటేషన్ దిస్ డిసైపుల్ ఆఫ్ శంకర exclaimed with the top of his voice that everyone in this country should make good use of his wealth.
0: Samattamnu gurtinchadaku puramu Ramakrishna Paramahamsa konta dhanamani inka veru matti ani konni bedamulaku sthanamu nichadu.
1: Before realizing the need for equal mindedness, at one time Ramakrishna Paramahamsa gave some importance to things like wealth or to things like position.
0: ఒకనొక దినము తమ ప్రధాన శిష్యుడైనటువంటి నరేంద్రుడు అనగా వివేకానంద రామకృష్ణ పరమహంసను కొంత పరీక్షించగోరి అతని యొక్క బెడ్ కింద కొన్ని కాసులను పెట్టాడు.
1: వన్ డే ది ప్రిన్సిపల్ డిసైపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస దట్ వాస్ నరేంద్ర ఆల్సో నోన్ యాజ్ వివేకానంద వన్ డే హీ వాంటెడ్ టు టెస్ట్ రామకృష్ణ పరమహంస అండ్ సో హీ టుక్ సమ్ coins, gold coins, and put them under the bed of Ramakrishna Paramahamsa.
0: Tachchaname Ramakrishna Paramahamsa lesi tana ollamta mandinattuga kudanu tana avastha prakatinchadu.
1: Immediately Ramakrishna Paramahamsa got up and he felt as if his whole body was burning.
0: Deeni yokka antaratham emanaga idi kevalam bangarani ఇది కేవలం ఏదో ఒక లోహమని ఇది ప్రత్యేకించినటువంటి మట్టి అని మూడు భావములు ఉన్నంత వరకే ఇట్టి భ్రాంతి కలుగుతూ ఉంటాది. ఇది ఇట్టి భ్రాంతి సమయమునందు ఇంకా ఏకత్వమును తాను పూర్తి అనుభవించలేదనే అర్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ దట్ హీ స్టిల్ హ్యావింగ్ ఏ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ దట్ ఇట్ ఈస్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ మెటల్ ఆర్ దేర్ ఈస్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ మడ్ with differing values. So long as he has that feeling, it means he has not realized equality or he has not got over these differences.
0: Itti bedamulu gurtinchinatundi Ramakrishna Paramahamsa tirigi konta kalamu mattini oka lohamunu oka cheti endu pettukoni idi bangaru idi matti bangaru matti bangaru matti bangaru matti ni rendittiki kudanu mix chesinappudu ataniki ekatvam aneetundi kudanu praaptinchindi appudu tanaku oka vidhamainatundi yokka pavitramainatundi aatma darshanam kudanu ataniki labhinchindi.
1: At that moment he was still distinguishing between gold, between alloy and between mud. But later on, when Ramakrishna could hold mud in one hand and gold in another hand and keep on exchanging them, saying, this is mud, this is gold, this is mud, this is gold, at that time he got over the feeling of having difference between these two and he realized equality or oneness of these things.
0: Aite atti prapanchamulaku atheetamainatundi vyaktulaku paramahamsalaku ee rendinti yokka tattvamu ఏకత్వం అనేటువంటి అర్థాన్ని వారు అనుభవించవచ్చును. కానీ ఈ జగత్తునందు నిత్య సంసారులుగా ఉంటుండి వారి యొక్క బాధ్యతలు వారి యొక్క కర్తవ్యములు నిర్వర్తించుకునేటువంటి వ్యక్తులకు ధనము వేరు మట్టి వేరుగా భావించినప్పటికీ అంతర్లక్ష్యమునందు మాత్రము ఈ రెండింటి యొక్క తత్వము ఒక్క భావము లోపలనే మాత్రం ఇమిడ్చుకోవటము అతి అవసరము.
1: వైల్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఫర్ సచ్ రియలైజ్డ్ పీపుల్ to know the oneness of these things in their behavior or in their aspects, but for others, for common people who have to carry on their daily lives and who have responsibilities for their family, for them there is a distinction between money and mud. They cannot think that both of them are the same in common daily practice, but the inner meaning in his own idea and in his mind, there should not be the difference between these two.
0: ధనము వల్ల కొంతమందికి కొన్ని వికారమైనటువంటి గుణములు కూడాను అభివృద్ధి పొందుతుంటాయి.
1: బై ది పొజిషన్ ఆఫ్ మనీ ఫర్ సమ్ పీపుల్ సమ్ క్రూకెడ్ ఐడియాస్ ఆల్సో బిగిన్ టు స్ప్రౌట్ ఇన్ దేర్ మైండ్స్.
0: చరిత్రను చదువుకునేటువంటి విద్యార్థులకు ఇది చక్కగా అర్థం కావచ్చును.
1: దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ హిస్టరీ కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్.
0: విక్టోరియా రాణి చాలా కాలము రాజ్యం ఏలుతూ వచ్చింది.
1: Queen Victoria was ruling over her kingdom for many, many years.
0: ఆమెకు కుమారుడు ఉండేటువంటి వాడు.
1: There was a son for her.
0: ఈమె ఎంతకాలమైనా ఈమెనే రాజ్యమేలుటం చూచి కుమారునికి విసుగు పుట్టి ఒకనొక బహిరంగ సభ లోపల తన తల్లి అయినటువంటి విక్టోరియా రాణి కూర్చున్నప్పుడు చెంతకు వెళ్లి, అమ్మా ఇంకా ఎంతకాలంలో నువ్వు చస్తావు, ఇంకా నీవు చచ్చిన తర్వాత కదా నేను రాజు అయ్యేటువంటిది అని అతను ప్రశ్నించాడట. తక్షణమే ఆ విక్టోరియా రాణి ఆ కుమారుణ్ణి చెరసాలలో పెట్టించిందట.
1: She had a son who was rather impatient at the long period of reigning of Victoria. He wanted to get on the throne. Therefore, in an open meeting, he went to this queen and asked her, how long are you going to reign? When will you die? She at once found that this man was very ambitious and she ordered that he be put into prison.
0: Atane 8th Georgi Chakravartini konta kaalam maatrame yelaadu.
1: He was a ruler only for a very short time.
0: అటువంటి ధనవాంఛ వల్ల అనేక మందికి తల్లి అయినటువంటి యొక్క ప్రేమ కూడాను మార్పు చెందింపజేసుకుంటాడు పుత్రుడు.
1: Even if he is a son, because of his desire to get a position and money, he has not given any respect for the feeling to a mother.
0: ఒక ఉపనిషత్తులో ఒక ఈ ధనవంతులకు కలిగేటువంటి ఒక గుణమార్పును కూడా గుర్తించుకొని ఒక చిన్న కథను కూడా ఉదాహరించారు.
1: There is a small story in our Upanishads which tells us how the possession of wealth will change the qualities of some people.
0: ఒక తల్లికి ఏకైక పుత్రుడు ఉంటాడు, కానీ ఆ తల్లి చెంత చాలా ధనం ఉంటున్నది, తండ్రి బాల్యం నుండే కోల్పోయినాడు.
1: One mother had the only son. The father died when he was very young. The mother had a considerable amount of wealth.
0: కాని ఈ ధనం ఉండటం చేత ఈ కుమారుడు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ దురభ్యాసములకు దుస్సంగములకు గురి అయి కట్ట కడబడికి తానొక వెర్రివాణి వలె చేయరాని చేష్టల లోపల కూడా దిగజారిపోయి తన యొక్క జీవితమే ఒక విధమైనటువంటి యొక్క అపవిత్రమైనటువంటి జీవితంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు.
1: Because of this wealth, this son, as he grew older and older, he developed bad habits. He got into bad company. He started doing things which one should not do. In fact, he looked like a mad fellow and he was wasting his life.
0: లోకము కూడాను అట్టి స్థితిలోనే ఉంటుండాలి ఈనాడు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. చెరువులో నీరు వచ్చి చేరిన ఈ ఫ్రాక్స్ అంతా ఎన్నో వచ్చి చేరిపోతుంటాయి. ఆ నీరు లేకపోయినా ఈ ఫ్రాక్స్ ఎక్కడ పోతుంటాయో ఎవరికి చెప్పి వెళ్ళవు.
1: The world is also like this today. If you have a large quantity of water in a tank, many frogs will come into that tank. But once the tank begins to dry up, then all the frogs will disappear. They won't even tell you when they will go and where they will go. They will all disappear.
0: అదే విధముగానే ధనం ఉన్నంత వరకు కూడాను ఫ్రెండ్స్ చాలా మంది చేరుతుంటారు. అది ఏమైనా తరిగిపోయినా ఫ్రెండ్స్ చెప్పకనే ఎవరిపాటికి వారు వీడిపోతుంటారు.
1: In the same manner, as long as there is wealth with you, so many friends will come to you. But the moment the wealth disappears, these friends, without even telling you when and where they go, they all disappear.
0: ఆ విధముగానే ఈ ధనవంతుని కుమారునకు చాలా మంది దుస్సంగము చేరిపోయారు.
1: In the same manner, the son of the wealthy mother accumulated a very large number of bad friends.
0: ఇది క్రమక్రమేణ మితిమీరిపోయింది.
1: This has crossed all acceptable limits.
0: చాలా మంది ఈ విధమైనటువంటి రీతి కిందనే ఈనాడు భారతదేశమునందు తన యొక్క జీవితాన్ని అర్థం చేసుకోలేనటువంటి గతిలో వ్యర్థమైపోతున్నారు.
1: Today, many people in our country are spending their life in this manner and wasting it without understanding the purpose of life.
0: సరే, నిత్యము తల్లి దగ్గరికి వచ్చి తనకి ఇంత ధనం కావాలి అంత ధనం కావాలని పీడిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా కుమారుడు తల్లిని ఈ రీతిగా పీడించడం చేత తల్లికి కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ కూడాను క్రమక్రమేణ తరుగుతూ ద్వేషము అధికమైపోతూ పెరుగుతూ పోయింది.
1: The son used to come day after day to the mother and would ask her that he wanted so much money, he wants some more money. And as a result of this, because every day he is demanding money, mother's affection towards that son also started diminishing day after day. Not only that, she has developed some kind of positive hatred to the son.
0: తల్లి లోలోపల చింతించుకుంటూ ఒక విధమైనటువంటి మితిమీరినటువంటి దేశ పోయేటప్పటికి పుత్ర భావము కూడాను తల్లిలో నశించింది, తల్లి భావం కూడాను కుమారుడిలో నశించింది.
1: The mother was feeling very sorry in herself, but as days went on, the feeling of her being a mother to that boy had completely disappeared. In the boy, the feeling that he was the son for that woman had also completely disappeared.
0: ఈ విధమైనటువంటి కుమారుడు తల్లిదండ్రుల పేరును చెడిపోయేటువంటి కుమారుడు ఉండటం కంటే పోవటం మంచిదని ఒకనాడు తాను ఒక ప్లాన్ వేసుకుంది.
1: She thought that it is much better that such a son who brings down the reputation and honor of his parents, it's better that he dies rather than stays. Therefore, she had a plan one day.
0: అయితే అదే ప్లాన్ సమయం లోపలనే కుమారుడు కూడాను మరొక ప్లాన్ వేసుకున్నాడు. నాకు ఆనందమునకు నా స్వేచ్ఛకు అడ్డు వచ్చేటువంటి ధరము ఉండటం కంటే ఈ తల్లి పోవటం మంచిదని వాడు కూడాను ప్లాన్ వేసుకున్నాడు.
1: At the same time, the son had his own plan. The son thought that the mother was coming in the way of his enjoying pleasures and using the wealth. So, it's much better that such a mother disappears rather than stays as an obstacle for his pleasure.
0: ఒకనాడు అన్నము వడ్డించడానికి వచ్చే సమయం లోపల చక్కని ఒక ఇనుప తుంటకర్ర దగ్గర పెట్టుకున్నాడు. తల్లి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు బాగా తలపైన కొట్టి ఆమెను చంపుదామని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అదే దినమే తల్లికి కూడాను ఈ కుమారునికి అన్నము లోపల విషము కలిపి పెడదాము అని ఒక భావం వచ్చింది. ఆమె విషము కలుపుకుని తెచ్చింది, వీడు కర్రను పెట్టుకుని దగ్గర కూర్చున్నాడు. ఆమె వంగేటప్పటికి వీడు కర్రతో కొట్టి ఆమెను చంపాడు. కొట్టిన కొన్ని నిమిషాలకే విష అన్నం తినేసేసి వీడు కూడాను మరణించాడు. కట్టగలిపడికి ఈ ధనం ఏం చేసింది? విషముతో కుమారుడు, ఏటుతో తల్లి ప్రాణములు వదలింది. ధనము చేయవలసినటువంటి పని ఇదియా? కాదు కాదు. కనుకనే ధనము ఇలాంటి దుర్బుద్ధులను కూడాను అభివృద్ధి పరిచి కొంత మాతృభావమును పుత్ర వాత్సల్యమును కూడాను దూరము చేసేటువంటి పరిస్థితికి కూడాను పూనుకుంటుంటాది.
1: వన్ డే ది సన్ హ్యాడ్ ఎ ప్లాన్. ది ప్లాన్ వాస్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐరన్ రాడ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది మదర్ యాజ్ ది మదర్ కేమ్ అండ్ సర్వ్ హిమ్ హిస్ ఫుడ్. On the same day, the mother also thought that she should get rid of the son, and she prepared the food with some poison in it, and she wanted to give this poison food to the son so that he may die. At the same instant, when she came to serve this poison food, this son used the iron rod and killed her. And in moments, he ate this poison food and he also died. So, both mother and son died. This is what the wealth has done. The wealth that was existing between them has resulted in killing the mother and the son, both of them at the same time. Wealth, is it intended to bring such bad ideas? To kill? Mother has lost her affection to the son. Son has lost his affection to the mother. This is what the possession of wealth has done.
0: కనుక మనము ధనమును ప్రధానంగా మనం ఆశించక ధర్మం అనేటువంటి దానిని లక్ష్యంలో ఉంచుకొని దైవానుగ్రహమునకు పాత్రులు కావటానికి యువకులైనటువంటి మీరు ప్రయత్నం చేయాలి. ధనము అవసరమే, కాని మన నిత్య జీవితమునకు ఎంతనో అంత మాత్రమే పెట్టుకుని మిగిలినటువంటివి పవిత్రమైనటువంటి దాన ధర్మాదులకు మనం వినియోగించుకోవటం చాలా అవసరం.
1: We should not regard wealth as the most important thing in our life. We should regard dharma or the righteous conduct as the most important thing in our life, thereby earn the grace of God. Not that you should not have money, you should have money, but only what is needed as an essential amount. Anything more than that, you should use for good purposes like giving charity and like helping poor people.
0: ఈనాడు విద్యార్థులు ఎందుకు కూడాను ఇట్టి ధనం అధికం కావటం వల్ల చెడిపోయేటువంటి యొక్క దృష్టాంతరములు అనేకంగా కూడాను కనిపిస్తుంటున్నాయి.
1: టుడే అమంగ్స్ ది స్టూడెంట్స్ వీ డూ సీ మెనీ ఆపర్చునిటీస్ అండ్ మెనీ సిచ్యువేషన్స్ బై విచ్ దే గెట్ స్పాయిల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెసివ్ పొజెషన్ ఆఫ్ మనీ.
0: అది ప్రప్రథమంలో వారికి చాలా కష్టంగాను చాలా హింసగా ఉండినప్పటికీ ఈ యొక్క ధనమును అరికట్టుకోవటం చేత భవిష్యత్తులో వారు చాలా గుణవంతులుగా కూడాను రూపొందుతారు.
1: In the first instance, it may look to them that it is very difficult to get on with the minimum amount of money that is necessary. But if they can control their desire for having more and more money, then as their life progresses in future, they will be able to do very well.
0: ఈనాడు విద్యార్థులు కూడాను తల్లిదండ్రులను ధనం అడిగేటువంటి సమయంలో తనకు 10 రూపాయలు అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర 20 రూపాయలు నాకు అవసరమైంది అని కూడాను చెప్పడానికి పూనుకుంటారు.
1: Today, when students want to go and ask money from their parents, if they really need 10 rupees, then they prepare themselves to ask for 20 rupees.
0: కాని దానిని పురస్కరించుకొని తల్లిదండ్రులు కూడాను 20 రూపీస్ పిల్లలు అడిగినప్పుడు 10 రూపీస్ తండ్రులు ఇవ్వటం చాలా అవసరం.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ ది పేరెంట్స్ వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు గివ్ 20 రూపీస్ బై దర్ చిల్డ్రన్ దే షుడ్ గివ్ ఓన్లీ 10 రూపీస్.
0: కానీ ఆ సమయంలో కుమారునికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ తన భవిష్యత్తులో చాలా సుఖపడతాడు. ఈనాడు 20 రూపాయలు ఇవ్వటం వల్ల 10 రూపాయలు తాను వినియోగించుకుని మిగిలిన 10 రూపాయలతో 10 మంది ఫ్రెండ్స్ తో చేరి సినిమాకు వెళ్లటమో లేక మిలిటరీ ఓట్లకు పోవటమో ఇంకే విధమైనటువంటి రీతి కిందనో ఈ ధనమును చాలా దుర్వినియోగపరచుకొని దురభ్యాసములకు తాను మొదలెడతాడు.
1: ది సన్ జస్ట్ అట్ దట్ మోమెంట్ వెన్ హీ గాట్ ఓన్లీ 10 రూపీస్ యాజ్ హీ ఆస్క్డ్ ఫర్ 20 రూపీస్ మే ఫీల్ హర్ట్. Even though he feels hurt at that moment, momentarily, later on, that will give him the necessary strength. On the other hand, if he got the 20 rupees as in return to asking for 20 rupees and he needed only 10, he will use those 10 rupees for fulfilling his need. The excess 10 rupees he will use to gather some bad friends, go to a cinema or do some bad things like that.
0: అయితే మన విద్యార్థులు అట్లాంటి వారు కాదు కనుక దానిని మీకు చెప్పనక్కరలేదు.
1: Because our students, those who have assembled here, are not like that. There is no need to expatiate on this.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక తండ్రి ఒక శనివారము తాను ఏదో దైవోపాసన చేస్తూ నాయన అని 1 రూపాయి ఇచ్చి 1 డజన్ అరటి పండ్లు తీసుకుని రాపోమని బజారుకు పంపించాడు.
1: There is a small example for this. On a Saturday, a father, he was engaged in worshipping the divine, worshipping the God, and he called his son, gave him a rupee and said, go to the market and bring some plantains with this 1 rupee.
0: ఆ కుమారుడు చాలా ఉత్తముడైనటువంటి వాడే కనుక మార్కెట్ కు వెళ్లాడు. రూపాయి ఈ యొక్క అరటి పండ్లు తీసుకుని వస్తున్నాడు. మార్గ మధ్యము లోపల తల్లి కుమారుడు చాలా ఆకలి తోపల బాధపడుతూ రోడ్లో నిల్చుకుని ఉంటున్నారు.
1: This son was indeed a good boy. He went to the market, he purchased bananas for this 1 rupee, and he was returning. But on the way, he saw a mother and son who were very hungry and who were standing on the road.
0: అప్పుడు నాయన నాయన అరటి పండ్లను చూచేసి కుమారుడు పరిగెత్తి వెళ్లాడు. పాపం ఆ కుమారుడు పరిగెత్తి వెళ్లేటప్పటికి ఆ కుమారుని వెనుకు లాగటానికి తల్లి కూడాను పరిగెత్తి వెళ్లింది. ఇద్దరు కూడాను ఆకలితో రోడ్డు పైన పడిపోయారు. ఆ దృశ్యం చూచాడు కుమారుడు. అయ్యో పాపం, ఈ ఆకలితో అవస్థపడేటువంటి వారికి అందించడం చాలా ఉత్తమమైనటువంటి యొక్క కర్మ అనుకున్నాడు. ఆ పండ్లంతా కూడాను వారిద్దరికి పెట్టి ఇంకా కొంచెం కుళాయి దగ్గరికి వెళ్లి నీరు కూడాను తెచ్చి అందించి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు కుమారుడు.
1: దిస్ హంగ్రీ మదర్ అండ్ హంగ్రీ సన్ సా ది బనానాస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాస్ గోయింగ్ హోమ్. This hungry son at once ran when he found these bananas and asked for them so that he may relieve his hunger. But the mother from behind found that he was doing something wrong and he pulled the boy back. Both of them were so hungry that they fell down on the road. This young man found that it was much better to feed these hungry people. So he gave all the bananas in his hand to the mother and the son. Not only that, he went to a tap, brought some water and gave the water to the mother and son to relieve their thirst. And
0: ఆ ఫలమును తిని నీరు త్రాగి ఆ తల్లి కుమారుడు ఈ పిల్లవానికి అనేక రకములైనటువంటి కృతజ్ఞతలు చెప్పి వారి ముఖముల నుంచి ఆనంద బాష్పములు రాల్పినారు.
1: The mother and son, after eating and after drinking water, were so grateful to this boy that they told him so many good things and they were so happy that tears of happiness flowed from their eyes.
0: Aa drushyamunu ee vidyarthi tana chittamu lopala hattukoni poyinattuga chesukunnadu.
1: This young student, when he saw this particular vision, when the happiness, tears of happiness were flowing, he was so impressed that he got that particular thing imprinted in his heart.
0: ఇంటికి వచ్చిన తక్షణమే తండ్రి నాయన ఎక్కడ అరటి పండ్లు అని అడిగాడు. ఆ కుమారుడు చెప్పాడు, తెచ్చినాను నాన్న, తెచ్చినాను అన్నాడు. ఏది ఇక్కడ తీసుకుని రామన్నాడు. నేను తెచ్చిన అరటి పండ్లు నీకు కనిపించవు, నేను తెచ్చినటువంటి యొక్క అరటి పండ్లు ఏనాటికి చెడవు, ఏనాటికి కృళ్ళవు, ఏనాటికి శిథిలము కానటువంటివి, అట్టి పవిత్రమైనటువంటి అరటి పండ్లు నేను తెచ్చాను అన్నాడు. ఏమిటిరా ఆ పవిత్రమైనటువంటి అంటే, కష్టపడుతున్నటువంటి ఆకలితో మలమలం ఆడుతున్నటువంటి యొక్క జఠరములకు ఆ అరటి పండ్లు నింపటం వల్ల పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి పుణ్యమనేటువంటి ధనమనేటువంటి పండును నేను తెచ్చుకున్నాను అన్నాడు. ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యమును పురస్కరించుకొని తండ్రి ఆనందపడి, నాయన నా పూజ ఈనాడు సార్థకమైపోయింది, ఏ పవిత్రమైనటువంటి కార్యమునకు నా కుమారుడు పవిత్రంగా ఉపయోగపెట్టాడో ఆ యొక్క ఉపయోగమే నా జన్మ సార్థకమునకు తగినటువంటి ఆధారం అనుకున్నాడు. ఆ తండ్రి కుమారుడు ఇద్దరు కూడాను ఆ రకమైనటువంటి సన్నిహిత భావాన్ని ఏర్పరచుకున్నారు. ఈనాడు అట్టి సన్నిహితమైనటువంటి యొక్క భావములు అరుదుగా ఉంటున్నవి. అట్టి భావములను ఈనాడు మన యొక్క విద్యార్థులైనటువంటి వారు తిరిగి అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకోవాలి. ఆనాడే మన భారతదేశము ఒక త్యాగభూమి, యోగభూమి, ధర్మభూమి అనేదానికి ఒక సార్థకమైనటువంటి యొక్క దీనిని కీర్తిని సంపాదిస్తారు.
1: దిస్ బాయ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. ది ఫాదర్ ఆస్క్డ్ హిమ్, హ్యావ్ యూ బ్రాట్ ది బనానాస్? ది సన్ సెడ్, ఎస్, ఐ హ్యావ్ బ్రాట్ ది బనానాస్. ది ఫాదర్ సెడ్, వేర్ ఆర్ దే? గివ్ దెమ్ టు మీ. ది సన్ రిప్లైడ్, ది బనానాస్ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఆర్ సచ్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ దెమ్. దే ఆర్ వెరీ స్పెషల్ టైప్, దే విల్ నెవర్ గెట్ రాట్. They are sacred and they are my permanent possessions. Then the father asked, what do you mean? The son explained that he had fed two hungry souls with the bananas in his hand. The resulting sacred feeling which he got are the new bananas. These are the sacred fruits of my action in having fed those two hungry souls. The father then felt that the son was worthy of all praise, and he thought that his prayers have been answered that day. He thought that his life became very purposeful in that he had such a worthy son. The father and son from that day developed a great affection to each other, and they came much closer to each other than was possible at all. Such a closeness between father and son are very rare today. If only you can develop in your minds this feeling of closeness to your parents, you can then convert our country into a chagabhumi and into a great country with great traditions.
0: Inka mata pitrulu yokka sambandham mana bharat deshamlo etuvanti danaga oka bangladesham nunchi talli tandri kumarulu chaala baadala padukuntu mana bharat deshamlo vachi praveshinchadaniki చాలా పరితపిస్తూ రాత్రింపగలు కూడాను దారి నడుస్తూ వస్తున్నారు.
1: దెన్ ఇఫ్ వి ఆస్క్ అవర్ సెల్స్ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పేరెంట్స్ ఇన్ అవర్ కంట్రీ, ఐ హావ్ టు టెల్ యూ అనదర్ స్టోరీ. ఫ్రమ్ ఎన్ అవుట్ సైడ్ కంట్రీ, ఏ మదర్, ఏ ఫాదర్ అండ్ ఏ సన్ హ్యావ్ బీన్ కమింగ్ ఆన్ ఫుట్ వాంటింగ్ టు ఎంటర్ అవర్ కంట్రీ.
0: కానీ మార్గ మధ్యమ లోపల తండ్రి ఆహారం లేక ఏదో కొన్ని అవస్థలకు గురి అయిపోయి తాను దేహమును వదిలాడు.
1: ఆన్ ది వే, ఓయింగ్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ సిన్స్ హీ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియంట్ ఫుడ్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ అదర్ సిచ్యువేషన్స్ ది ఫాదర్ డైడ్.
0: తల్లి ఆ యొక్క 8 సంవత్సరంలో కుమారుని వెంటబెట్టుకుని భారతదేశంలో ప్రవేశించింది.
1: ది మదర్ అలాంగ్ విత్ హర్ 8-year-old సన్ టుగెదర్ ఎంటర్డ్ ఇండియా.
0: ఏదో ఒక కలకత్తా ఇట్లాంటి గ్రామం లోపల తల్లి నిత్యము ఒక్కొక్క ఇంటికి బిచ్చమునకు వెళ్లటము, చిక్కిన బిచ్చమును కుమారునికి పెట్టటము, మిగిలితే తాను తినటము, మిగలకున్న తాను పస్తు ఉండి నీరు త్రాగి జీవించటము ఇట్లా జరుపుతూ వచ్చింది.
1: ఇన్ వన్ ఆఫ్ అవర్ సిటీస్ షీ వాస్ గోయింగ్ రౌండ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అండ్ షీ వాస్ బెగింగ్ ఫర్ ఫుడ్. On the day when she got sufficient food, she gave the food first to this 8-year-old son, and if something was left, she ate. If nothing was left, she gave the food to the son, and she herself went hungry.
0: ఈ విధంగా ఉంటుంటం చేత ఆమెకు దినదినము కూడాను ఈ బిచ్చము చిక్కటం చాలా తగ్గిపోతూ వచ్చింది. ఈ కుమారునికి మాత్రమే పెట్టి తల్లి పస్తుండటం చేత తల్లికి ఒక తీరని వ్యాధి ప్రాప్తించింది.
1: In this manner, as she was getting on in her life, she was not getting sufficient food. Day after day, she was getting less and less food. And the food which she got, she was giving only to this son. She was herself starving. On account of starvation, she developed a bad disease.
0: అప్పుడు తల్లి లేచి నడచడానికిను చేతకానటువంటి బలహీనతలు ఏర్పడింది.
1: Mother became so weak that she could not even get up and walk.
0: అప్పుడు ఈ 8 సంవత్సరంల పిల్లవాడు తల్లి దగ్గరికి పోయాడు, కాళ్లు పట్టుకున్నాడు. అమ్మా, నీవు బిచ్చానికి వెళ్లనక్కర్లేదు, నేను బిచ్చం వెళ్లి తెచ్చి నీకు పెడతానని నాకు అనుగ్రహమని ప్రార్థించాడు.
1: దిస్ 8-year-old సన్ వెంట్ టు ది మదర్ టచ్డ్ హర్ ఫీట్ అండ్ సెడ్ ప్లీజ్ యూ డూ నాట్ హ్యావ్ టు గో అండ్ బెగ్ ఐ షల్ నౌ గో హియర్ ఆఫ్టర్ అండ్ బెగ్ అండ్ డ్రింక్ ఫుడ్.
0: భారతదేశమునందు ఎట్టి తల్లి అయినప్పుడు కుమారుణ్ణి బిచ్చమునకు పంపటము మనసొప్పదు. అదే మాతృదేవి యొక్క హృదయము. తన కుమారుడు బిచ్చమెత్తుతుంటే మాతృదేవి చూడలేదు. కానీ ఇంక విధిలేనటువంటి అవస్థ ఎందు అలాంటి మాతృదేవులు బిచ్చమునకు అంపవక తప్పదు.
1: ఇన్ అవర్ కంట్రీ నో మదర్ విల్ బేర్ టు సీ హర్ సన్ గో అండ్ బెగ్. అండ్ వెన్ దిస్ బాయ్ వెంట్ అండ్ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్ టు గో అండ్ బెగ్, ఇట్ వాజ్ ఎన్ ఇన్ఎస్కేపబుల్ సిచ్యువేషన్. ది మదర్ కుడ్ డూ నథింగ్. సో షీ హ్యాడ్ టు అగ్రీ వెరీ రిలక్టెంట్లీ ఫర్ ది బాయ్ టు గో అండ్ బెగ్ ఫర్ ఫుడ్.
0: ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నంలో తన యొక్క నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఫర్ సమ్ డేస్. హీ బెగ్ ఫర్ ఫుడ్, బ్రాట్ సమ్ ఫుడ్ అండ్ ఫస్ట్ ఫెడ్ ది మదర్ అండ్ ఇఫ్ సంథింగ్ వాజ్ లెఫ్ట్ హీ యూస్ టు ఈట్. నాట్ ఓన్లీ దాట్ ఆన్ ది డేస్ వెన్ నథింగ్ వాజ్ లెఫ్ట్ వెన్ ది మదర్ క్వశ్చన్ హిమ్ హీ యూస్ టు టెల్ ఎ లై అండ్ సే దట్ సంథింగ్ వాజ్ లెఫ్ట్ అండ్ దట్ హీ డిడ్ టేక్ సమ్ ఫుడ్. ఇన్ దిస్ మేనర్ హీ వాజ్ స్పెండింగ్ డేస్.
0: ఈ విధంగా జరుపుతూ రావటం చేత కుమారుని యొక్క ఆరోగ్యం కూడా దిన దినానికి క్షీణిస్తూ వచ్చింది.
1: As things went on in this manner, the health of this son started deteriorating.
0: కానీ ఒకనాడు ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి బిచ్చమునకు వెళ్లాడు. ఆ ఆఫీసు తన వరండా లోపల ఈజీ చైర్ పైన ఒక పేపర్ చదువుకుంటున్నాడు.
1: One day he went for begging food to the house of one prominent officer. That officer was sitting on an easy chair in his veranda and reading a newspaper.
0: భవతి బిచ్చాం దేహి అన్నాడు. తన స్వరము కూడాను అంత గట్టిగా రావటం లేదు. చాలా బలహీనమైనటువంటి శబ్దంతో బిచ్చమును అడిగాడు.
1: On one day his voice was so feeble, with a very feeble voice he asked Bhavati Bhikshan Dehi, I have come here to beg for food.
0: Sari atanu cheppadu, nayana neevedo balahinanga unnattuga untunnavu, idigo aakulo techi oddistanu, neevu ikkade kurchoni bonchesemani cheppani rammani cheppi tana lopala poyi aakulo annam pettukoni vache lopalne ee pillavaadu paddadu.
1: The house owner looked at him and said, you seem to be very weak. I will go inside and serve some food in a leaf and bring it here so that you may eat. He went in, brought the food. By the time the owner came out, he found that this boy fell down.
0: Tachaname edo note tho palukutunnadu. Palukutunte idi emiti ani aa note daggara ee officer chevu petti vintunte aa pillavaadu cheptunnadu. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ అన్నం అమ్మకు పంపండి, అమ్మకు పంపండి, అమ్మకు పంపండి అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: దిస్ బాయ్ వాజ్ మర్మరింగ్ సమ్ వర్డ్స్ విచ్ వర్ నాట్ ఆడిబుల్. సో ది ఆఫీసర్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ హీ వాజ్ సేయింగ్ అండ్ పుట్ హిస్ ఇయర్ క్లోజ్ టు ది మౌత్ అండ్ హీ లెర్న్డ్ దట్ ది బాయ్ వాజ్ మర్మరింగ్ సేయింగ్ దట్ ప్లీజ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ఐ డై, మై మదర్ హ్యాస్ టు హ్యావ్ హర్ ఫుడ్. Please send this food to my mother. Please send this food to my mother.
0: Annadu pranam ichadu.
1: So saying, he died.
0: Chudandi. Mana matrudvayayainatundi Bharata bhoomiyandu ee matru prema anetundi Bharatiyula rattamulandu cheratam cheta aa matru yokka bhaktini prati okka vyakti kudanu aa rakanga anubhavistu vachinatundi ee naati Bharatadesamnandu ee naadu talli biddalante kudanu etti premano cheppadaniki kudanu veeluka anetundi paristhitiga vikara margam pattindi.
1: Our motherland, our country, which had experienced such affection between mother and son, and the affection running through our blood, in such a country every individual had experienced this affection. But today, alas, the relationship between mother and son has become so bad that one dare not say what its situation is.
0: Divyatma Swaruplara, Matrudevo Bhava, Pitrudevo Bhava, annatundi yokka sarthakamainatundi yokka padamulanu మనము పవిత్రమైన మార్గంలో ప్రవేశింపచేసి మన ఆచరణ రూపమైనటువంటి రీతి కింద మన భారతదేశం యొక్క సంస్కృతిని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకోండి. మొట్టమొదట తల్లిదండ్రులను మీరు సంతృప్తిపరచండి. ఆ తల్లిదండ్రులు రక్తమనే కాక మనకు అవసరమైనటువంటి యొక్క సమయములందు కూడాను వారు పస్తుండి వారి అప్పులో సప్పులో ఏ విధమైనటువంటి యొక్క కన్న కష్టములకు కూడాను గురి అయిపోయి మనకు తగినటువంటి సుఖాన్ని అందించడానికి పూనుకుంటున్నారు. అట్టి తల్లిదండ్రుల యొక్క మనసును మనం నొప్పించితిమా మన భవిష్యత్తు సుఖశాంతులతో ఏమాత్రం కూడాను జీవించదు. కనుక ఈనాడు నీవు తల్లిదండ్రులను సంతోష పెడితే రేపటి దినము నీ పుత్రులు నిన్ను సంతోష పెట్టడానికి పూనుకుంటారు. కనుకనే యద్భావం తద్భవతి భారతీయుని యందు మనము చేసినటువంటిదే మనకు ముందు ఫలిస్తుంది అని కూడాను దీని యొక్క అర్థము.
1: దివ్యాత్మ స్వరూపస్ వీ హ్యావ్ ది సేయింగ్స్ మాతృదేవో భవ పితృదేవో భవ. యూ మస్ట్ రిమెంబర్ దాట్ ది మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఈక్వల్ టు ది డివైన్ ఆర్ లైక్ గాడ్స్. యూ మస్ట్ పుట్ దిస్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ టు ప్రాక్టీస్ నాట్ ఓన్లీ అండర్స్టాండ్ దేర్ మీనింగ్ బట్ ఇన్ టు డైలీ ప్రాక్టీస్. In India, the first thing to be respected is mother and father. Mother and father have not only given their blood to us in giving birth to us, but sometimes, many times, they even starve, they borrow or they beg, they somehow or other get you what you need. Therefore, in your minds, you must develop for the future respect for your mother and father. This tells you that if today you respect your father and mother, tomorrow when you become parents, your children will respect you. Yad bhavam tad bhavati. The ideas that you have in your mind will be the ideas that will come back to you as fruit.
0: Manam bhavishyattilo సుఖ సంతోష ఆనందములతో మనము సత్కీర్తిని ఆర్జించాలని అనుకున్నప్పుడు ఈ వయసు నుంచే నీవు మంచి కార్యములు చేయడానికి పూనుకో. బి గుడ్, do good and see good. This is the way to God.
1: If in future you want to enjoy happiness and pleasure and bliss, then even now in this young age you must be good, you must do good, you must see good. This is the way to God.
0: పెద్దలను గౌరవించి తల్లిదండ్రులను ప్రేమించి దేశభక్తిని అభివృద్ధిపరచుకొని మన యొక్క దైవమును చేరేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: You must respect the elders. You must show great affection and attachment to your mother and father. This is the way which you will have to follow if you want to reach God.
0: Devuni maravavaddu maranamunaku bhayapadavaddu ee rendinti yendu kudanu neevu dheerudai mahaveerudai neevu bharatamata putrudai anetvanti saarthaka naamanni andukotaniki samsiddhuduka.
1: Do not forget God. Do not fear death. With these two ideas in your mind, you should become a hero. You should get the standing that you are a heroic son of this country.
0: Atti dharma dhaname maniyokka jnana dhanamu. Deenini puraskarinchukune Arjununaku dhananjaya annaru. Anaga dhanamunu proga chesatame kaadu, jnana dhaname yokka Arjunu yokka dhanamu. అందువలననే అర్జునికి అర్జున పాల్గొన పత్తివ కిరీటి శ్వేతవాహ భీవిశ్చిర్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ ఇట్టి సార్థకమైనటువంటి బిరుదులు తాను అందుకున్నాడు. పద్మశ్రీ పద్మ విభూషణ్ అందుకోలేదు.
1: అవర్ వెల్త్ ఈస్ ది వెల్త్ ఆఫ్ రైచువస్నెస్. అవర్ వెల్త్ ఈస్ ది వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దట్ ఈస్ ది రీజన్ వై అర్జున వాజ్ కాల్డ్ ధనంజయ. Dhananjaya does not mean that he has got so much wealth. It simply means that he has got the wealth of proper conduct, of good conduct. And that is the reason why Arjuna had several titles, Arjuna, Parthiva and so on.
0: Anduvaranane manamu work, worship and wisdom. Ee moodinti andu moodu W lu unnati pradhama aksharamu. Work W pradhama aksharamu. Worship W pradhama aksharamu. విజ్డమ్ డబ్ల్యూ ప్రథమాక్షరము. వర్క్ అనగా ఎట్టి పవిత్రమైనటువంటి యొక్క జగత్ సేవ నిమిత్తమై పవిత్రమైనటువంటి క్షేత్రములకు తగినటువంటి యొక్క సాధన మనం సల్పాలి. మన భారతదేశమునందు ఈ కర్మాచరణ ప్రధానమైనటువంటి రీతిగా కంకణం ధరించాలి. అందుకోసమనే సత్కర్మలు ఆచరించు, సద్భావంతో చింతించు, సచ్చింతన లోపల జ్ఞానాభివృద్ధిని పొందుకో. ఇవే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్. ఇవి మానవుని ఉత్తమ స్థితికి కొనుపో ఉన్నటువంటివి. ఇంకా మూడు డబ్ల్యూలు మరి వేరే ప్రత్యేకంగా ఉంటున్నాయి. అవి మాధవుని అధమ స్థితికి తీసుకుని పోతుంటాయి. మూడు డబ్ల్యూలు ఏమిటి? వెల్త్, ఉమెన్ అండ్ వైన్ అని. ఈ మూడు అతపతనము. వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఉత్తమ స్థితి. కనుక ఈ మూడు డబ్ల్యూలు ఇట్లెక్కుతాయి, ఈ మూడు డబ్ల్యూలు ఇట్లా దిగుతాయి.
1: there are three words which we have to take note of. All the three words begin with the letter W. They are work, worship, and wisdom. Work is the kind of sacred work which you should do for the prosperity of the world, for the prosperity of the country. You should always do good work. You should not spend time in doing bad work. Worship. Worship is something which is connected with a pure mind, and you must have your prayers very clean. Wisdom is the acquisition of jnana. You must be able to acquire knowledge and wisdom. These are the three things which will enable you to lead a proper life. On the other hand, there are also three words which all begin with W, which you have to avoid. They are wealth, woman, and wine. They also begin with W. They will, if adopted, take you to the barbarous depths and will make you fall down. You should avoid these three.
0: విద్యార్థులారా, ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును మీరు ప్రవేశించి ఏ ఆది శంకరుల యొక్క శిష్యులు ఏ మార్గమునందు లోకమునకు సత్య ప్రచారములు సలిపిరో ఆ విధంగా కూడాను మీరు కూడాను ఏ కొంతమందైనా కూడాను ఇందులో తయారైపోయి మన భారతీయ సంస్కృతిని తిరిగి మీరు అభివృద్ధి పరచడానికి ఆచరణ రూపమైనటువంటి యొక్క దీనిలో ఆనందాన్ని అనుభవించడానికి అందించడానికి మీరు సంసిద్ధి అవుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్టూడెంట్స్, సమ్ ఆఫ్ యూ ఎట్ లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ సమ్ మస్ట్ టేక్ ది సేక్రెడ్ పాత్ లైక్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సత్య. దోస్ ఆఫ్ యూ హూ కెన్ టేక్ సచ్ పాత్ విల్ ఫాలో అండ్ విల్ రిసోసియేట్ ఇండియన్ కల్చర్. యూ మస్ట్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ టు గుడ్ ప్రాక్టీస్ అండ్ హ్యావ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్. ఐ హోప్ అండ్ ఐ బ్లెస్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ దిస్.

భవ భయ హర నావందిత చరణావ భయ హర నావ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మంగళ చరణా కలిమ

心啊，好了好了，做个梦呀，好了，做个梦，做个梦。就像他们那跑了，就像他们那跑了，就像他们那跑了，就像他们那。

I'm gonna go get some more.

0: भूत सर्वभूत इदं सेवा सर्वभूतहितं एव भजते कष्टमार्जितम्। सर्वभूत हितं एव भजते कष्टमार्जितम्। सर्वतः पाणिपादं प्रेम स्वरूपलर
1: embodiments of love.
0: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone in the entire world. You will be dwelling in God and you will be in God with God.
0: Veda shastramalanu valle vesina itihasamalanu tirigi vesina vyasa prasangamalanu gavinchina indulo aatma tattvam emi anetuvantidi e maatramu kalipinchadu.
1: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or atma.
0: విశాలమైనటువంటి వృక్షము గొప్పదిగా కనిపించినప్పటికీ విత్తనమునందు ఆ వృక్షము సారరూపములో ఉంటుంటాది.
1: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
0: అదే విధముగా ఆత్మస్వరూపుడు సర్వత పాణిపాదం సర్వత్ర అణుస్వరూపమై ఉంటాడు, కాని అతనే బ్రహ్మాండ స్వరూపాన్ని ధరిస్తాడు.
1: Likewise, the spirit of Atma is present all over the body from top to toe. In a subtle form, but yet can assume a macrocosmic dimension.
0: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
1: The pure unsullied spirit is surrounded by the five sheets. And because of the identification with the sheets, it carries without the traits of the same.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Neeru Anandamayulu.
1: You are the one of bliss.
0: Santoshamehimalu.
1: You are the one of happiness.
0: Kani, mee yokka roopamunu, mee yokka anandamunu, mee santoshamunu, meeru marchi, mee ananda santoshamulakai, ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ది పరి పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ది మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యు హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
0: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
1: What an ignorance it is that you are in such a bliss, being the very embodiment of bliss in general.
0: Tana tattvanu taanu gurtinchadame aadhyatmika yokka parinamam.
1: The spiritual transformation lies in understanding one's own innate nature.
0: Kanukane, iruvuru vice chancellors kudanu, panchakosamulu gurinchi, vipulamuga vivarinchamani prarthincharu.
1: Both the vice chancellors this evening who spoke to us prayed to Bhagavan that Bhagavan should speak to us on five sheets.
0: Ee shariramu భౌతికమైనా లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
1: This body, which is physical, worldly, temporary, is the one of annamaya, the sheath of food.
0: ఇది భౌతికము అంటారు.
1: This is physical plane.
0: ఇది స్థూలము అంటారు.
1: This we say the gross aspect.
0: ఈ స్థూల శరీరము కర్మ ఇంద్రియముల చేతను జ్ఞానేంద్రియముల చేతను సర్వత్రా వ్యాపించి ఉండటం చేత దీనికి మరొక పేరు కూడా పెట్టింది వేదము, విశ్వుడు అనింది.
1: వేద హ్యాస్ గివెన్ అనదర్ నేమ్ టు దిస్ గ్రాస్ ఆస్పెక్ట్ యాజ్ విశ్వుడు బికాస్ ఇట్ మూవ్స్ అబౌట్ విత్ ది ఆర్గన్స్ ఆఫ్ కొనేషన్ అండ్ కాగ్నిషన్ అండ్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్.
0: సర్వ విషయమునందు కూడాను వ్యవహరించటం చేత ఇతనికి వ్యావహారికుడు అని రెండవ పేరు.
1: As he involves himself in various aspects, he is also called వ్యావహారిగా.
0: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకును గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
1: As he has got all impulses and sentiments, he is also called స్వభావా.
0: స్వాతి భాసుడు అన్నారు.
1: ఈజ్ ఆల్సో కాల్ స్వాతి భాస.
0: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
1: లైక్ వైజ్ వేద హ్యాస్ గివెన్ సో మెనీ సినోనిమ్స్ సో మెనీ నేమ్స్ టు దిస్ ఫిజికల్ బాడీ.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయము ఈ మూడింటిని చేరి సూక్ష్మ శరీరము అని పిలిచింది.
1: ది సటిల్ బాడీ కంప్రైజెస్ ద షీత్ ఆఫ్ life or vital sheath, the sheath of the mind and the sheath of vijnana. Three. Prana, mano, vijnana koshas.
0: Dinni sukshma shariramu annaru.
1: This is called sukshma sharira or subtle body.
0: Idi endukosam idi sukshma shariram annaru.
1: Why is it called sukshma sharira?
0: Pranam manaku kanipinchadu. ప్రాణం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యూ డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ విజ్ఞానం.
0: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
1: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్ సిన్స్ దే ఆర్ నాట్ సీన్ దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
1: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: దీనిని ప్రబోధకుడు అని. ప్రాణం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: మనసు మనకు కనిపించదు.
1: యూ డోంట్ సీ ద మైండ్.
0: విజ్ఞానం మనకు కనిపించదు.
1: యూ డు నాట్ సీ విజ్ఞానం.
0: మూడు కూడాను

0: స్పిరిచువల్ పార్లెన్స్ ఇట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రిన్సిపల్.
1: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
0: హి హస్ అనదర్ నేమ్ ప్రబోధకుడు.
1: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
0: ఇట్స్ ఆల్సో కాల్డ్ విజ్ఞానం.
1: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
0: There may be any number of names, nomenclature, but mind is the base principle.
1: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
0: Though mind is subtle, but yet it is infinite, so vast.
1: Manomoolam vidham jagattu jagattanta vyapinchinadi ee manasu.
0: It is the mind that spreads all over the universe.
1: Kanaka deenini sukshma shariram ani pilcharu.
0: So it is called the subtle body.
1: Moodavadi aanandamaya kosam.
0: The third one is the sheath of bliss.
1: Idi aanandamaya kosam ani peru pettaru kaani indulo aanandam ledu.
0: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
1: Idi mahakarana swarupamu.
0: It is the supreme causal aspect.
1: Kevalam aanandam unnattuga natinjuru kaani idi nijamaina aanandam kaadu.
0: It looks as if it is bliss, but it's not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
0: It is called సుషుప్తి or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
0: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
0: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
0: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందం.
0: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని మనస్సు చేత కాని బుద్ధి చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
0: The supreme state of bliss is not the one which can be obtained either by the body, mind, senses, intellect, or by dream either.
1: Idini pratibhasikam annaru.
0: This is called pratibhasikam.
1: Paramarthika daivamu annaru.
0: It's called paramarthika divinity.
1: Kalaki ee turiyavastha yandu kaligincheetvanti aanandame nijamaina aanandamu.
0: So the blissful state in the ultimate is the true bliss.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్డు పెడుతున్నాయి.
0: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
0: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
0: The klesha, first obstacle, is avidya, ignorance.
1: Rendavadi abhinava klesamu annaru.
0: The second is abhinava klesha.
1: Moodavadi asthita klesamu annaru.
0: Third one, asthita klesha.
1: Naalugavadi ragadveshamu annaru.
0: The fourth one, ragadvesha.
1: Aidavadi dvesha klesamu annaru.
0: The fifth one, vesha klesha.
1: Ee aidu klesamulu chetane manavudu ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
1: ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ హవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
0: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
1: కారణమేమిటి?
0: వై
1: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ కులోశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
0: The main reason happens to be the body identification. The five sheets are mistaken to be the causes for suffering, and therefore he is cut off from the state of spirit.
1: Avidya klesamu.
0: The first one is avidya klesha.
1: Anaga ye manavudu dehamunu amitanga bhavinchi preminchi dani nimittamai jeevitanni arpitam gavinchunu adiye avidya klesamu.
0: Avidya klesamu. The problem of ignorance lies in total identification with the body, considering the body as permanent, be all and end all there.
1: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కొస్తున్నాయి.
0: There are so many problems that we get out of this body.
1: రోగముల చేతను,
0: the diseases,
1: ఆశల చేతను.

0: ఆర్ ఎస్పిరేషన్
1: అనేక విషయముల చేతను
0: సెన్సువల్ ప్లెజర్
1: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
0: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
1: అభినవ క్లేశము,
0: అభినవ క్లేశ
1: అనగా ఇది రెండవది.
0: దిస్ ద సెకండ్ వన్.
1: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
0: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
1: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
0: వాట్ ఈస్ దిస్ అభినవ క్లేశ?
1: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశములకు గురి అవుతుండాలి.
0: ద సఫరింగ్ ఈస్ డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ దట్ ద మైండ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్. వన్ ఈస్ క్యారీడ్ బై ద సినారియో అండ్ అటాచ్మెంట్ అండ్ స్పెండ్స్ ఆల్ ద టైమ్
1: మనసును అరికట్టక, మనసును స్వాధీనం చేసుకునక, దేహప్రాప్తిని వదలక ఈ రెండు విధములైనటువంటి ఒక క్లేశములు మానవునికి అమితంగా తొందర పెడుతున్నాయి.
0: In fact, we are drowned in this worry because we could not control our mind and we have body attachment more and more.
1: Manovanchane pradhanamani viswasistunnadu.
0: We consider mind and desires are important.
1: Dehame ee jagattunaku pramanam ani bhavistunnadu.
0: We think this the body is the main measure of life.
1: Kanukane manavudu aneka dukkhamulaku guri avutunnadu.
0: So man faces so many problems.
1: Inka moodavadi asthita kleshamu.
0: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
1: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి,
0: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
1: ఈ విషయ భోగమునే మానవునికి ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
0: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
1: కనుక చేతే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దేర్ ఆఫ్టర్.
1: ఇంకా రాగ క్లేశము.
0: Then comes raga klesha.
1: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
0: ద కైండ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద వెల్త్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఈస్ దిస్ రాగ క్లేశ.
1: ధన కనక వస్తు వాహనాదుల చేత రాగం మితిమీరిపోతున్నదే కానీ తగ్గటం లేదు.
0: దిస్ అటాచ్మెంట్ విల్ బి ఎవర్ ఆన్ ద రైజ్ ఇఫ్ వీఆర్ ఆఫ్టర్ మనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కనుక అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది అది.
0: సో వి ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: ఇంకా ద్వేష క్లేశము.
0: దెన్ కమ్స్ ద్వేష క్లేశ.
1: అనగా ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
1: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
0: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
1: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
0: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
1: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
0: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
1: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
0: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్
1: కానీ అవి విఫలమైనా భగవంతుని కూడా ద్వేషిస్తారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
1: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరిపోతుందా అది జగత్తులో.
0: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: తల్లి బిడ్డ అనేటువంటి ఒక సంబంధం కానీ, భార్య భర్త అనేటువంటి సంబంధం కానీ, అన్న తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
1: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
0: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ అండ్ సబ్జెక్ట్ హిమ్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: కనుక మానవుని యొక్క సుఖశాంతులకు మూలంగా ఆధారమైనటువంటిది ఆనందమయ కోశమే.
0: ఇట్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ పీస్.
1: ఇది కేవలము తురియావస్థలో పోయినప్పుడే మనకు ఈ ఆనందం లభ్యమవుతుంది.
0: యు కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది అల్టిమేట్ స్టేట్ ఆర్ తురియ.
1: అయితే అప్రాప్తమైనటువంటి ప్రాప్తికై మనం ప్రాకులాడి చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
0: In fact, we do not enjoy the fortune or the luck on hand. But though we are undeserving, we have so many desires.
1: ఈ ప్రతిభాసకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
0: In fact, this reality, pratibhasika, that we are not able to enjoy that peace for which we are entitled.
1: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
0: In order to understand paramarthika, the supreme reality,
1: లేక అదుపులో ఉంచుకోవాలి.
0: We should control our mind.
1: దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
0: We have to reduce our body attachment.
1: దేహము పాంచభౌతికము.
0: The body has got all the senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It's bound to fall someday.
1: దేహి నిరామయుండు.
0: Indweller is eternal.
1: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Indweller has neither birth nor death. It is neither liberation or bondage. No signs, insignia. Truly speaking, the indweller is the supreme God.
1: ఈ దేహాభిమానం ఉండినంత వరకును దేహి మనకు ఏమాత్రమూ అర్థం కాదు.
0: So long we have body attachment, you cannot understand the innate God.
1: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ యూ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
1: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ ద మైటీ ట్రీ, జైజాంటిక్ ట్రీ is present in the form of essence in the tiny seed, we find all the problems attached to the body.
1: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
0: for all the restlessness that we
1: face, అసంతృప్తికి,
0: dissatisfaction,
1: కష్టములకు,
0: difficulty,
1: దుఃఖములకు,
0: misery,
1: విచారములకు,
0: anxiety,
1: అన్నింటికి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
0: Body attachment is responsible.
1: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
0: we have to consider this body as an instrument.
1: దేహ యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని
0: we have to keep the indweller as the aim.
1: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
0: we have to carry on our life sojourn.
1: కనుక ప్రతి పదార్థమునకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
0: For every material there is a basic primordial principle.
1: ఈ ప్రకృతమంతా జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
0: In fact the whole universe has come out of this primordial principle.
1: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాం.
0: If you forget the primal base you will be forgetting the rest.
1: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
0: This is silver plate.
1: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
0: This is silver glass.
1: ఇంకోటి సిల్వర్ చెంబు.
0: That silver tumbler.
1: ఇంకోటి సిల్వర్ తట్ట.
0: That is silver plate.
1: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
0: Though the names and forms vary, they are all made up of silver.
1: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
0: When once you can concentrate on the silver, the primal base, you'll never be carried away by the name and form.
1: స్పూనుగా చేయవచ్చును.
0: This plate can could be transformed into spoon.
1: ఈ ప్లేట్ మరణం వచ్చింది.
0: This plate ended.
1: ఆ స్పూన్ చెడగొట్టి మనం ఒక చిన్న కప్పు చేయవచ్చును.
0: The spoon can be made transformed into small
1: cup. కాబట్టి రూపనామములు అన్ని కూడాను మార్పు చెందినవి.
0: The names and forms do change.
1: రూపనామములు అన్ని కూడాను మరణించినవి.
0: Names and forms perish.
1: కానీ ఈ రూపనామములకు మూలాధారమైనటువంటి ఒక వస్తువు మాత్రం ఏనాటికి మరవదు.
0: But the main primordial principle for the names
1: and forms పుట్టుకలేనట్టి శాశ్వతుండు
0: is eternal that has neither birth
1: ఆది మధ్యాంతరహితు అనాది వాడు
0: no beginning nor end
1: తాను చావక పుట్టక చంపబడక
0: is neither born nor could slay anybody
1: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
0: That eternal principle, that ancient principle is the principle of truth.
1: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
0: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్, ఫైండ్ అవుట్ ద
1: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
1: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
0: వాట్ ఈస్ ద బేస్ ఫర్
1: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
0: ఫర్ లైఫ్.
1: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
0: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
0: యూ ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
0: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ principle for
1: this ocean. Cheta, ee samudra jalamunu aaviriga
0: maarchukuntundadi. It is light intensity of the sunlight that will make this water into vapor. Swarupani
1: dharinchindi.
0: Water takes the form of vapor.
1: Ee aaviri meghamuga roopondindi.
0: Vapor gets converted into clouds.
1: Ee meghamula paina challani gaali veechinappudu
0: as the cool wind blows
1: avi tirigi varsha binduluga kinda raaltunnayi.
0: They come down by way of rain.
1: Ee varsha bindule pravahanga roopondutunnayi.
0: The rain flows forward.
1: Ee pravahame tirigi samudramlo cheripothundadi.
0: And all this flow would eternally merge in the ocean.
1: Samudram nunchi vadilinatvanti ee yokka jalamu enni roopamlo dharinchindi.
0: The water that left the ocean has taken so many forms.
1: Aaviriga marindi.
0: It has become vapor.
1: Meghamuga roopondindi.
0: A cloud.
1: Varshamuga kurchindi.
0: Rain.
1: Vankalaga pravahinchindi.
0: And it is flowing.
1: Kattakadapadiki samudramlo cheripoyindi.
0: Ultimately it merged in the
1: ocean. Nadinam sagaro gatihi.
0: All rivers are bound to merge in ocean.
1: Adhe vidhamgane ee jagattunandu puttinatvanti pranulu kaani vyaktulu kaani inke vidhamaina vastulu kaani అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
0: ఐదర్ లివింగ్ క్రీచర్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దే ఆల్ హ్యావ్ ఎ ఫౌండేషన్.
1: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
0: అల్టిమేట్లీ దే హావ్ గాట్ టు మర్జ్ ఇన్ దట్ ప్రైమార్డియల్.
1: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
0: దిస్ ఇన్ వేదాంతిక్ పారాన్ ఇస్ కాల్డ్ ముక్తి.
1: కనుకనే భాగవతం నందు కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి అనింది.
0: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్ దట్ ఆర్ బోర్న్ టు గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
0: ఆత్మ ద స్పిరిట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
0: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
1: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
0: అండ్ ఇట్ హస్ గాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
0: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
1: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
0: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
1: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
0: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
1: ఈ స్వప్నములు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌ డు యు డ్రీమ్
1: అని విచారణ చేస్తే,
0: ఇఫ్ యు ఎంక్వైర్,
1: అయ్యా ఈ స్వప్నమునకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
0: if anyone questions you what is the cause,
1: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
0: Some say the mind is responsible.
1: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
0: Some say my feelings.
1: కాదు కాదు.
0: No.
1: ఏది కాదు.
0: Nothing whatsoever.
1: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
0: The main cause for the dream is sleep.
1: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
0: You dreamt because you slept.
1: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
0: If you don't sleep you cannot dream.
1: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
0: సో ఫర్ ద డ్రీమ్ ద స్లీప్ ఇస్ రిస్పాన్సిబుల్.
1: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
0: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద
1: అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ది వేక్ఫుల్ స్టేట్ ఆర్ కంటైన్డ్ దేర్.
1: కనుకనే
0: డ్రీమ్ స్టేట్
1: తేజోవంతమైనటువంటి యొక్క
0: ఎఫల్జెంట్
1: సంస్కృతి వల్లనే
0: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: సంస్కారం చేతనే
0: రిఫైన్మెంట్
1: రూపొందినటువంటి ఒక తత్వం కరికని ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
0: హి టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
1: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
0: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
0: What is spirituality?
1: ఇది కేవలం ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ లోన్లీనెస్ ఆర్ లైఫ్ ఆఫ్ సాలిట్యూడ్ ఈ స్పిరిచువాలిటీ.
1: రాగద్వేషములతో ద్వేషం లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
0: ద ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ బాడీ.
1: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
0: టు కన్సిడర్ ఆల్ యాజ్ ఈక్వల్ ఈక్వానిమిటీ ఈ స్పిరిచువాలిటీ.
1: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
0: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
0: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఇస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు కానీ
0: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
1: అది ఒక శాండ్ అనే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
0: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు. తీపికి ఏమి రూపం అనేవి ఎవరు చెప్పగలరు?
0: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్? అనుభూతి
1: ఏ రూపము?
0: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్, అనుభూతి ఏ మూల కారణము అన్నారు.
0: ఇట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు సుషుప్తిలో ఏమాత్రము కనిపించదు?
0: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
0: ద ఫైవ్ షీట్స్ దే ఆర్ రియల్లీ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
1: ఒక్కొక్క కోశం ఒక్కొక్క రకమైన రూపాన్ని ధరిస్తుంటాయి.
0: ఈచ్ షీట్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఇవన్నీ కూడా మనం విచారణ చేస్తూ కూర్చుంటే మనకి ఏమాత్రము గమ్యం చిక్కదు.
0: వెన్ వన్స్ వీ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ ఎంక్వైరింగ్, యూ నెవర్ రీచ్ ద గోల్.
1: ఇది కేవలం నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూసినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
0: వీ థింక్ దట్ the five elements are responsible for this body that we see.
1: Panche bhutamulu kaadu kaaranamu, panche kosamule kaaranamu.
0: Not the five elements, the five sheets are responsible.
1: Ee panche kosamulu kudanu dehamto tadatma bhavanu pondadam cheta ivanni deham yokka dharmamulani bhavinchukuntunnam.
0: As five sheets have identified totally with the body, we consider that the nature of the body.
1: ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
0: వీ కన్సిడర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది స్పిరిట్.
1: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
0: దట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆత్మ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికుడు.
1: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
0: What is spiritual ultimate principle? Paramarthika.
1: Paramatattvamunake paramarthikamu annaru.
0: The spiritual final principle is paramarthika.
1: Anaga turiyavasthulo kanipinchetundi aanandame manaku nijamainatundi yokka nijamaina pratibhajam oka paramarthikamu.
0: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
1: Meenaru chesetundi yokka sarva karmalu kudanu kevalam manam బాహ్య తృప్తి కోసం చేస్తున్నాం.
0: ఆల్ యాక్షన్స్, మోస్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ అండర్టేకెన్ ఫర్ అవర్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్.
1: ఇవన్నీ కూడా నవ విధములైనటువంటి మార్గములుగా ఏర్పడినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నైన్ వేస్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీచు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదన,
0: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడా ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
1: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ నైన్ పాత్స్.
1: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడా మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
0: దే ఆర్ అవుట్ ఆఫ్ షుగర్ ఓన్లీ.
1: చక్కెర నుంచి అనేక రూపనామం ధరించి
0: ఇట్ ఇస్ షుగర్ దట్ హెస్ టేకెన్ వేరీ
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
0: Is it not enough if you taste the sugar straight away?
1: Na Mysore pak e kavali, gulab jam naku vaddu antam.
0: You say I want Mysore pak, not gulab jam.
1: Danlo unnadi, deenlo unnadi chakkare anetu satyanni gurtinchukunnatundi vyakti edaina okkate.
0: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: Oka vidyahirudainetundi vyakti cheptunnadu.
0: An illiterate says,
1: ఆధ్యాత్మికమంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదులాడుతుంటే,
0: when two scholars are arguing with each other what
1: spirituality, ఎందుకు మీరు ఈ వాదన చేస్తున్నారు?
0: Why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే ఏమి నిద్ర వస్తే చాలదా అన్నాడు.
0: What does it matter whether it is veranda or chowdhury? It is not very
1: concerned. పండుకోవచ్చును.
0: You can rest anywhere.
1: లేక కొండ లోపల రాతిపైన పండుకోవచ్చును.
0: You can rest on the snow or a rock.
1: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
0: It is the sleep that is responsible, that's main ambition or aim, but not the bed.
1: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
0: when everything is sacred,
1: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటారు.
0: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
1: ఒక్క విషయంలో మనం చీచుకుందాం.
0: వన్ ఆస్పెక్ట్ విషుడ్ నో.
1: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
0: ల్యాంప్స్ స్ట్రీట్ ల్యాంప్స్ Street lamps of the ancient days where we have lamps on the top of the sticks.
1: ఇవి సత్యదిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
0: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
1: జీవమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
0: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్డ్.
1: ఈ గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
0: వాట్ ఈస్ ది లైట్
1: దట్ కెనాట్ బి ఎక్స్టింగ్విష్డ్? ప్రేమ జ్యోతి.
0: దట్ ఈస్ ది లైట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
0: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
1: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
0: Love can never be extinguished, not put off.
1: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది, అధికంగా రూపొందుతుంది.
0: As love goes on joining with love, it increases.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి.
0: So everyone should be the embodiment of love.
1: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే,
0: if you develop love,
1: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు.
0: We do not find any difference between the Vishuddhu, the first stage, because of the five senses of action and perception, he is called
1: Vishuddhu. As he identifies with
0: varied actions, he is called
1: Vishuddhu. As he has
0: got attachment, love for various objects, he is called Vishuddhu.
1: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు.
0: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్.
1: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేర్పించారు.
0: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
1: ప్రాజ్ఞుడు.
0: దెన్ ప్రాజ్ఞ
1: ఎవరు ఈ ప్రాజ్ఞుడు?
0: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ?
1: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ.
0: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ.
1: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఎటర్నలీ బ్లిస్ఫుల్.
1: ఆరునది కాదు, మారునది కాదు, కూరునది కాదు, పెరుగున్నది కాదు.
0: ఇట్ నెవర్ డిమినిషెస్, ఇట్ విల్ నెవర్ బి ద రైస్, ఇట్ కెన్ నెవర్ ఫాల్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి.
0: దీ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడాను గోచరించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఉంది.
1: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు.
0: అమరసింహ కంపోజ్ మెనీ వర్స్ శ్లోక.
1: అమర నిర్జలాదేవ త్రిశ విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్య దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు. కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: The divinity has been extolled, narrated in different dimensions.
1: Tejasuni ye vidhanga varninchadu.
0: How is Tejas
1: described? Yes, Jnana, Dayasindhu, Ragagasya, Nagagunaha, Sevyata, Matchayodhira, Sasriyecha, Mridayacha, Samatva, Samatva, annadu. Okkoka peruku aneka rakamainatundi okka perulanta kalipinchi Bhagavantuni prarthistu vacharu.
0: There are many names, many synonyms.
1: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
0: వి కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వి కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
1: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
1: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
1: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్
1: టైమ్. కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
0: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
1: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
0: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
1: అంతా అగ్నిలో వేసినప్పుడు
0: వెన్ ఎవ్రీథింగ్ వర్ బర్న్డ్
1: శంకర్లు వారు పరిగెత్తిపోయారు.
0: శంకర్ ర్యాన్ అలాంగ్.
1: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
0: హి లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
1: అమరుడు రాసినటువంటిది మహావేదం.
0: అమరకోశ ఇస్ వేద.
1: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
0: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
1: ఇది మంత్రస్వరూపమైనటువంటి దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టేక్ It takes the very form of mantra.
1: Madano manmato mara pradyumno meeniketana kandarpa darpakoranga kamappancha annadu. Madano manmato mara pradyumno meeniketana idi andarkudunu aakarshinchetundi idi.
0: In fact, this attracts, draws the attention
1: of all. మనమతిని వలే సర్వమును కూడాను భ్రమింప చేస్తుంది.
0: It's so enchanting, thrilling.
1: మదనత్వాన్ని ఏర్పరుపు చేస్తుంది.
0: In fact, it's highly attractive.
1: మాధుర్యాన్ని పురికొల్పుతుంది.
0: And you are drawn towards.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గ్రంథమును మనం పాడు చేసుకోవటం ఎంత బుద్ధిహీనము అన్నాడు.
0: It's utter foolishness to spoil, damage such sacred book.
1: ఈ విధంగా అనాది కాలం నుండి భారతదేశం నందు వేదాన్ని చక్కగా అర్థం చేసుకునలేక శాస్త్రాన్ని చక్కగా వివరించుకునలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
0: Since ancient times this has been happening all along. People could not understand the meaning of Veda, meaning of Shastra, and therefore they have forgotten their inner reality.
1: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
0: No scholar needs to
1: మనం పలికిన ఒక్కొక్క పలుకు కూడాను మంత్రమయమే.
0: In fact, whatever you speak, spell out is
1: ఇది వేదమయమే.
0: That is Veda.
1: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు అది.
0: Veda is not a separate form.
1: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
0: We call this night శివరాత్రి.
1: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్.
1: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
0: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
1: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
0: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
0: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
1: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
0: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
1: చాలా మంది జాగరణ చేయాలనుకుని
0: many observe vigil
1: ratranta melukovali.
0: They keep awake throughout night.
1: Nankos em chestunnaru?
0: What do they do?
1: Pekatanaaduchu prithito naratri gadipinandunake jagaranaguna.
0: By merely playing cards throughout night you cannot say that you observed vigil.
1: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
0: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్
1: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
0: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామమునకి శివతత్వము అన్నారు.
0: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్,
1: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్,
1: సహస్రనామములు,
0: ఎ థౌజండ్ నేమ్.
1: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
0: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
1: సత్ శాశ్వతము,
0: సత్ that is permanent.
1: Chittu paripurnamu,
0: chit total holy.
1: Ee rendintu yokka ekatvame aanandamu.
0: The combination of the two is ananda bliss.
1: Sat chakkara,
0: sat is sugar.
1: Chittu neeru,
0: chit is water.
1: Ee rendintini manam kalipinappudu oka panakam erpadutundi.
0: When you mix the sugar and water it becomes syrup.
1: Idiye aanandamu.
0: The syrup is bliss.
1: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
1: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
0: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
1: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
0: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్,
1: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
0: మస్ట్ కంబైన్ దేర్.
1: పవిత్రమైనటువంటి దైవతత్వము,
0: దట్ ఈస్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మనం ఏది చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వీ డూ,
1: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పనిచేయాలి.
0: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
1: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
0: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
0: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
1: ఇది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయవచ్చు చాలు.
0: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
1: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
0: If you have a teaspoon full of sugar, it's enough.
1: One teaspoon of ఆవు పాలుగా ఉంటే చాలు.
0: And teaspoon of cow milk.
1: Why barrels of donkey milk?
0: Why barrels of donkey milk?
1: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒకతూరి చెప్పినా చాలు మనకు.
0: Whole heartedly, if you say few words, that's enough.
1: కనుకనే ఇది భౌతికమైనటువంటి అన్నమయ కోశం నుంచి,
0: out of this physical sheath of food,
1: ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
0: వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
1: ప్రాణమయం అంటే ఏమిటది?
0: వాట్ ఈస్ దిస్ వైటల్ షీత్?
1: ఇదే వైబ్రేషన్.
0: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
1: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము.
0: ఇట్ ఈస్ అ వైటల్ ఫోర్స్.
1: ఈ వైబ్రేషన్ నుంచి,
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
1: మనోమయ కోశానికి పోవాలి.
0: వీ హ్యావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
1: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది షీత్ ఆఫ్
1: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
0: దట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేసివ్.
1: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
0: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
1: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
0: Here is an American.
1: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
0: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
1: కనుకనే ఈ మనస్సు అనేది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
0: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
1: మనస్సుకు మరణమే లేదు.
0: మైండ్ ఇస్ డెత్ లెస్.
1: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
0: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
1: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ థర్డ్ వన్ విజ్ఞానం.
1: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
0: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
1: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
1: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
1: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
0: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్ ప్రాతిభాసికం.
1: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
0: హౌ డస్ ఇట్ షైన్?
1: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
0: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
1: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
0: ఐ హావ్
1: అని నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
1: ఇది కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
0: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
1: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
0: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
1: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
0: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
1: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్.
1: ప్రతిభాసకం యొక్క తత్వమే.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్
1: స్వరూపం యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
1: ప్రతి దానికును రియాక్షన్ త్రీ సౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
0: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసల్ట్.
1: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
1: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
0: ఇట్స్ నాట్ ద సైన్స్.
1: ఇది లౌకిక విజ్ఞానమే.
0: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
1: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
0: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
1: అది విజ్ఞానం కాదు.
0: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
0: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఇటర్నల్ బ్లిస్.
1: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
0: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
1: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
0: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
0: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
1: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
0: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
1: ఆనందమైనటువంటి కారణ స్వరూపము.
0: ఆనంద షీట్ ఆఫ్ బ్లిస్ ఇస్ కాజ్.
1: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
0: ది అల్టిమేట్ స్టేట్ ఇస్ సుప్రీం కాజల్ స్టేట్.
1: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ సుప్రీం కాజల్ కాన్షియస్నెస్.
1: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైనటువంటి మహాకారణము.
0: ద సుప్రీం కాజల్ స్టేట్ ఈస్ అబౌవ్ బియాండ్ ద కాజల్ స్టేట్.
1: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే
0: to know this nature
1: panchakosham yokka swarupana chakkaga pratyaksham cheyichukovali.
0: We have to understand very clearly the nature of the five sheets.
1: Idi kevalam kosamulanta kuda dehanni pattukoni aadutundade kani nijanga dehamulaku kosamulaku sambandham ledhu.
0: The sheets covering the body will make the body work, function. In fact they have got nothing to do with the body in particular.
1: Annam chuchi aashinchedi,
0: that which wants food.
1: Andane chuchi పరిహసించేది,
0: ద వన్ దట్ మేక్స్ ఫన్ ఆఫ్ ది ఫామ్.
1: పరిమళాన్ని చూచి కుషించేది,
0: దట్ విచ్ ఇస్ హ్యాపీ అబౌట్ ద ఫ్రాగ్రెన్స్.
1: దేహమా, చిత్తమా, మనసా?
0: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ఈజ్ ఇట్ ద మైండ్ ఆర్ ద చిత్త?
1: కాదు కాదు,
0: నో,
1: ఇది ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
0: ద వన్ దట్ వాంట్స్ ఫుడ్.
1: ఆనందాన్ని చూచి పరిమశించేది,
0: అండ్ దట్ విచ్ ఇస్ లాస్ట్ వాచింగ్ ద బ్యూటీ.
1: పరిమళాన్ని చూచి పరిహసించేది,
0: దట్ ఇస్ ఎక్స్టాటిక్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఆత్మతత్వమే.
0: ఇట్ ఇస్ ది స్పిరిట్, స్పిరిట్ ఓన్లీ.
1: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
0: త్రూ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు ఎక్స్పీరియన్స్.
1: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
0: వీ డోంట్ గో దట్ ఫార్ to reach the principle of atma, but we think it's the quality of the body.
1: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పనిముట్టు మాత్రమే.
0: బాడీ ఇస్ మియర్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
0: వై షుడ్ వి స్టడీ ఆల్ దిస్?
1: దేహాభిమానం చేతనే చదువుతున్నాము.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం అభిమానం పెంచుకుని,
0: we have this body attachment more.
1: ధనమును పెంచుకొని,
0: we want more money.
1: సుఖాన్ని అనుభవించాలని,
0: we want to be joyful.
1: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
0: The happiness doesn't lie there.
1: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు.
0: యు ఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్.
1: కానీ ఆ ఆనందం ఎంత వరకు ఉంటుంది?
0: హౌ ఫార్ డస్
1: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు.
0: దెన్ యూ గో టు ఎ జాబ్.
1: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాయి.
0: యు ఆర్ హ్యాపీ అంటిల్ యూ
1: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేజ్ అని మరొక చుక్కము.
0: Then you will be suffering, feeling so bad until you get
1: promotion.
0: If you go on like that, where is the end? Where do you get bliss? It never ends any
1: time.
0: There is no bliss anywhere
1: here. In
0: fact, you have been postponing, waiting, traveling in search of bliss.
1: కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది?
0: When can you attain
1: it? Turiyavasthiti yende shashvatamaina aanandam manaku labhyam.
0: In Turiya, the ultimate state, you will attain that bliss.
1: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
0: Bliss is not present in these physical worldly objects.
1: అందువల్ల
0: therefore
1: ఒకనొక సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానమునకు పోతున్నాడు.
0: At one time, ఆదిశంకర was proceeding for a bath there in Ganges, followed by 13 of his disciples.
1: Oka chetti kinda kurchoni oka panditudu dukkum karane dukkum karane dukkum karane ane mantraanni vallistunnadu.
0: They came across a scholar sitting under a tree repeating the rules of the grammar dukkum karane.
1: Idi palini gnanam.
0: It is the grammar composed by Pani.
1: Lopala vallistu unnadu.
0: He went on repeating this grammar rule.
1: Akkadiki velli nayana emiti nu uchcharinchedi annadu Shankarlu varu.
0: Then Shankar asked, what is that you are repeating this?
1: Yenu Pani gramanni vallistunnanu.
0: He said, I am just studying the Pani.
1: Yenu kaligeetundi baadha emiti sukham emiti annadu.
0: What happens, what joy you get out of this?
1: Yenu goppa panditunu avutanu.
0: He said, I will become a scholar.
1: Maharajunna aashristanu.
0: And I will be in the court of the
1: kings.
0: I'll be respected
1: by kings.
0: They will also show me the way to carry on my
1: living.
0: Yes, naturally the teacher will show to what extent. Money to what extent gives you happiness. You say that until the last moment it gives me happiness. Where else you find the bliss after death?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: You say, I don't know.
1: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
0: Then why to teach that knowledge which you do not know?
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
0: Chant, sing his glory, Govinda, repeat his name.
1: సంప్రాప్తే సన్నిహితే కాలే.
0: When the end approaches,
1: nahi nahi nahi rachati dukrunkarane.
0: This rules of the grammar dukrunkarane will never come to your rescue. No,
1: bhaja govindam
0: so sing his name, glory
1: bhagavatu namana smarinchu,
0: chant his name.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు అదే నిన్ను సంరక్షిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
1: ఈనాడు కనిపించేటువంటి వచ్చి పోయేటువంటి మాత్రమే.
0: ఆల్ ది రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆన్.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటి కూడా పర్మనెంట్ లేదు.
0: యూ డోంట్ ఫైండ్ సింగిల్ పర్మనెంట్ క్లౌడ్.
1: నీ ఆనందమే పర్మనెంట్.
0: Your bliss is permanent.
1: నీ పవిత్రమైన ప్రేమనే పర్మనెంట్.
0: Your sacred love is permanent.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to lead our life in this
1: principle. అదియే సర్వకాల సర్వావస్థల యందు కూడాను శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
0: This is the teaching of the principle of Shiva.
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
0: In all periods of time, at all stages in our life, God is true who exists.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: The principle of divinity
1: changes. కలిగేటువంటిది కాదు.
0: And it's never
1: been. ఆనందమును అందించేటువంటి ఒక దైవత్ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
0: Sing his glory, that confers bliss.
1: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి ఒక అవస్థలకు గురి అవుతున్నాం.
0: At this age, what problems you face?
1: చాలా యవ్వన వయసు.
0: A youthful stage.
1: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
0: You are spoiling this state.
1: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
1: కనుక ఈ వయసు లోపల
0: అట్ దిస్ ఏజ్
1: చదువుకు చదువు,
0: యు స్టడీ,
1: దైవత్వం దైవత్వము,
0: అండ్ ఆల్ థింక్ ఆఫ్ గాడ్,
1: దివ్యత్వానికి దివ్యత్వము,
0: అండర్స్టాండ్ డివినిటీ,
1: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్ రాముని
1: కృష్ణుడని కృష్ణుడు రాముడని మనం భావిస్తుంటాము.
0: అండ్ వీ కన్సిడర్ రామా కృష్ణ.
1: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే.
0: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
1: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
0: వీ గో బై హిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డేటీస్.
1: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
1: ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: ఇట్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: అనవసరమైనటువంటి కార్యములందు పాల్గొని అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని
0: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్
1: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
0: అండ్ యూఆర్ పుట్ టు సఫరింగ్
1: ఒక క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
0: యూ డోంట్ హ్యావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
0: యూ డోంట్ గెట్ పీస్
1: ఎక్కడ. నీవు బజారు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
0: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్. Not peace.
1: Ah, peace. Ni yende untunnadi.
0: That peace.
1: You are the embodiment of peace.
0: You are the
1: embodiment of truth. You are the embodiment of love.
0: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
1: Ninnu nivu telusko motta motta.
0: Know thyself.
1: Appude aanandam neeku praaptistundi.
0: Then you will be blissful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
0: భారతీయుల
1: పర్వదినములన్నీ కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
0: వి సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వి ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
1: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బట్ వి డు నాట్ అండర్స్టాండ్
1: బాహ్యమైనటువంటి చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్స్.
1: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
0: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
1: గొప్ప గొప్ప చదువులు చదివాము.
0: వి ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఫర్?
1: చదువులన్నీ చదివి
0: having been educated
1: chaala viveki ayi
0: though being intelligent
1: maguni tanneru kuda mandamathudu
0: but a fool will not understand
1: enta chaduvu chadivi
0: in spite of knowledge
1: ye neethi unnanu
0: he may be anywhere
1: deenini kuda ambu maanaledu
0: a mean man would never give up his habit
1: tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu
0: all this education will make you to argue with people but you will never have holistic
1: chaduvu chaduvu chadivi chaavanga neetiki
0: after all having acquired knowledge you are going to die
1: chaavuleni chaduvu chaduva.
0: You should study to reach that state of immortality.
1: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
0: Along with the secular knowledge, you have spiritual knowledge.
1: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి కూలిపోయేటువంటి కాలిపోయేటువంటి యొక్క పర్వతం వంటివి.
0: All this worldly knowledge is sure to perish. It is sure to be washed off.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
0: Thinking of the God is supreme, it's eternal, it's immortal.
1: ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
0: In fact, we plan for the future.
1: ఈ ప్లాన్ అంతా ఎంతవరకు?
0: How long?
1: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
0: Just they vanish.
1: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
0: We should devise permanent plans.
1: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
0: What is that which is permanent?
1: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: God is permanent.
1: ఈనాడు దైవత్వాన్ని మరచి
0: we have forgotten God.
1: లౌకికాన్ని విశ్వసించి
0: we go by this world.
1: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
0: We undertake
1: అది మన యొక్క అజ్ఞానము.
0: దట్ ఈస్ అవర్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవునో
0: దట్ డే విన్ ఇగ్నోరెన్స్
1: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ దట్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: ఎవరిని ద్వేషించకండి.
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము.
0: దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: ఏమిటి ఆర్ టూ సెంటెన్స్?
0: వాట్ ఆర్ ది టూ
1: సెంటెన్స్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరీ.
1: ఈ రెండు చాలు మనకు.
0: దట్స్ ఎనఫ్ ఫర్ లైఫ్.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
0: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
0: నెవర్ హార్మ్ ఎనీ.
1: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
0: డోంట్ హర్ట్.
1: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
0: డోంట్ హార్మ్ ఎనీబడి.
1: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
1: తదుపరి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
0: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్లీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
0: యూఆర్ బౌండ్ యూ షుడ్ బి సక్సెస్.
1: కేవలం ఆ విద్య ఎందుకు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆత్మ విద్య ఎందుకు మీరు ఉత్తీర్ణుడు కావాలి.
0: యూ షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
1: ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
1: అది ఏ బ్రహ్మజ్ఞానము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: అదే బ్రహ్మ విద్య.
0: బ్రహ్మ విద్య.
1: అది కోసమని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, ప్రగుణ సదృశం, తత్వమస్యాదులక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణములను దాటి త్రిగుణములను జయించి మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్ కంట్రోల్ అవర్ మైండ్ అండ్ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ అవేర్నెస్.
1: ఎంత గొప్ప గొప్ప పదవులు ఏలినప్పటికీ
0: యూ మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్
1: అదంతా కూడా కొంతకాలమే.
0: దే వుడ్ లాస్ట్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం.
1: ఎన్ని విధములైనటువంటి త్యాగం చేసినప్పటికీ అది కూడా కొంతకాలమే.
0: ఫ్రెండ్షిప్స్ ఆల్సో లాస్ట్ ఫర్ లిమిటెడ్ టైం.
1: ఎంతకాలం మన అందము, ఎంతకాలం మన చందము.
0: యువర్ బ్యూటీ అండ్ ద గ్లామర్ హౌ లాంగ్.
1: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నదని దిక్క క్రూరన్నా.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ యూత్ ద బ్యూటీ.
1: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నదని మొక్కకు పోరన్నా.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎనర్జీ.
1: తొందరలోని ముసలితనమ్మల ముసుండ పండగ.
0: దేర్ లైస్ బిఫోర్ అహెడ్ ఆఫ్ యూ ద ఓల్డ్ ఏజ్.
1: మసలలేవు.
0: You can't see.
1: కానీ మసకలు.
0: You cannot see with the cataract.
1: మోగులు మడతలు పడే తల నరిచి కదా.
0: Folds on the face, grey hair.
1: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, ఇన్ తమాషలు తోలు బొమ్మ.
0: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
1: ఏమిటి ఈ తోలు బొమ్మ?
0: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
1: ఎంతకాలం ఇది?
0: హౌ లాంగ్?
1: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
0: హౌ లాంగ్ కెన్?
1: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
0: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
1: ఎంతకాలం నీకు యవ్వనం ఉంటుంటుంది?
0: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
1: ఎంతకాలము ఉండదు.
0: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
1: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
0: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
1: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
0: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
1: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఇది మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్
1: స్థూలము.
0: And this is the gross body.
1: దీనిని సాధించితిమా మనం ఎన్నైనా సాధించగలం.
0: When once you understand this, you can achieve anything.
1: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
0: Control your body.
1: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
0: Don't allow others to control you.
1: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
0: You have to control your own mind.
1: నీ ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
0: And you don't expect others to control your mind.
1: ప్రతి ఒక్కటి తనకు తానే చేసుకోవాలి.
0: In fact, you have to work out for yourself.
1: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
0: When you are hungry, you have to eat for yourself.
1: నీ కడుపుకు ఇంకొకరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
0: If someone eats on your behalf, your hunger cannot be satiated.
1: నీ ఆకలి తీరదు.
0: It will never be appeased.
1: కనుకనే అంతము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉన్నందుకని నిక్కకు రోరన్నా.
0: సో డోంట్ బి ఎగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ, ద యూత్ అండ్ ద
1: దానికి కూడా మనం నిరంతరం కూడా యవ్వనత్వం అంటే ఏ విధంగా ఉంటుంది?
0: How is the state of youth?
1: ఇంద్రియ నిగ్రహాన్ని చేసుకున్నప్పుడే యవ్వనత్వం అవుతుంది.
0: That state when you have total control on the senses, that is the state of youth.
1: ఎప్పటికి నీవు యువకునిగానే ఉంటావు.
0: You can be young eternally.
1: దీనికి నేనే నీకు ప్రమాణము.
0: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
1: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు, కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
0: There is no enough of space. Swami wants to run right now.
1: అన్ని శక్తులు ఉంటున్నాయి.
0: He has got all the energy.
1: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
0: He is not weak in any sense.
1: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరు చెప్పగలరా?
0: Can anybody imagine that Bhagavan is 75 years old?
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What is the cause?
1: Purity.
0: Purity.
1: Patience.
0: Perseverance. Perseverance.
1: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
0: These three make Bhagavan look young, youthful, dynamic.
1: Purity, purity, purity.
0: Purity, purity, 100%
1: purity. పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
0: It's so sacred and pure.
1: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
0: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్.
1: మేమంతా స్వామి భక్తులు, స్వామి భక్తులు ఉంటాము.
0: వీ సే వేర్ భగవాన్
1: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవాలి.
0: శాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
1: ఇంకా పేషెన్స్, శాంతి కావాలి.
0: అండ్ యూ వాంట్ పీస్.
1: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం, ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
0: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
1: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్, బ్లిస్ఫుల్, టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
1: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
0: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
1: ఎన్నో పనులు ఉన్నాయి.
0: సో మెనీ జాబ్స్ హీ హాస్.
1: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
1: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
0: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
1: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
0: నేచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
1: నో రెస్ట్లెస్.
0: Bhagavan has no restlessness. Bhagavan is always blissful.
1: Always bliss, bliss, bliss.
0: Always in a state of
1: blissfulness. Happy birthday and ostaru.
0: Many people come to Bhagavan saying happy birthday.
1: Puru happy gani unnanu. Happy leni varu cheppandi happy birthday.
0: Bhagavan is always happy. To tell those people who are unhappy, tell them
1: nimisham birthday ni.
0: Because every
1: second birthday ni.
0: Every the moment is his birthday.
1: Puru happy ni.
0: He's always happy.
1: Happiness is union with God.
0: Happiness lies in union with God.
1: Adi nijamainatuvanti aanandam.
0: That is true bliss.
1: Kaga meer nirantaram kudunu maa aatma swaroopudu naa yende unnadu.
0: The true indweller, the spirit is within me. That Atma, the divinity is with me, in me, above me, below me, around me. If you have
1: got
0: that feeling, you'll never be sad. You
1: never
0: need to face
1: misery.
0: Bhagavan wants to know what worry is. Bhagavan has no worry at all. We say sadness. Many cry. Bhagavan wants to know why you cry, the reason for sadness. No, impossible. What is to be done? If they will never approach Bhagavan. Why?
1: Purity ఉండటం చేతనే దిగ్ వెళ్ళి రావు.
0: Because of absolute purity.
1: దుర్గుణములు, దురాచారములు, దుష్టంగములు, దుర్బోధనంతా ఉండినప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
0: In fact, when there is bad company, bad feeling, bad sentiments, bad actions, bad thoughts, everything will follow.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
0: దెన్ వై
1: ఎందుకు బాధలు వస్తాయి?
0: దెన్ యు నో ఫేసింగ్ ప్రాబ్లమ్.
1: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
0: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
1: అన్ని మనకు గుడ్డే.
0: Everything is bound to be good.
1: భగవంతుని యొక్క విశ్వాసము దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
0: Let us strengthen our faith in God.
1: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
0: Earth can be transmuted into sky, sky can be transmuted into earth.
1: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
0: Faith is very important.
1: కానీ ఈనాడు నమ్మకమును రెండు నయనమ్ము లేనేని అందులైరి నేడు అవనియందు.
0: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
1: in it. In fact,
0: there is no faith in himself.
1: Well, on
0: whom? In whom he will repose faith? Yes, he has no faith.
1: తనను తానే తెలుసుకోలేనిప్పుడు తన ఎందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు?
0: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
1: మొట్టమొదటి తనను తాను తెలుసుకో.
0: First know thyself.
1: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
0: It's easy to understand God.
1: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
0: Have faith in God first.
1: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
0: There's nothing that's not possible if you think.
1: కానీ అనేక మంది నాస్తికులు, యాస్తికులు, యాస్తిక నాస్తికులు, ఆస్తికులు అందరూ కూడా వాదిస్తుంటారు.
0: People go on arguing theist and atheist and atheistic theist and theistic atheist.
1: Kani,
0: but
1: అది వారికి అనుభవం లేదు.
0: They don't have experience in reality.
1: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
0: One with good eyes vision can see the glow worm.
1: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
0: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
0: ద వన్ వితౌట్ ది ఐ ఆఫ్ స్పిరిచువాలిటీ హీ ఓన్లీ ఫీల్స్ డార్క్నెస్ అరౌండ్.
1: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్ని అంతా చూడగలడు.
0: ఎ స్పార్క్ ఆఫ్ స్పిరిచువల్ లైట్ ఈస్ ఎనఫ్ టు సీ ది ఎంటైర్ కాస్మోస్.
1: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
0: వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి?
1: కలియుగము అన్నారు.
0: వి సే దిస్ ఏజ్ ఆఫ్ కలి.
1: కలియుగం కాదు, కలహయుగము.
0: దిస్ నాట్ ఏజ్ ఆఫ్ కలి, కలహ, కాన్ఫ్లిక్ట్. Conflict, fight for everything.
1: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
0: Fight everywhere, at home, on the street, everywhere.
1: అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
0: Today the students should give up that ప్రేమతత్వం
1: చేత అందరినీ కలపాలి.
0: And with the principle of love, make everybody join.
1: చంపివేయాలి.
0: And kill the disease.
1: ముడిచిపెట్టాలి.
0: And then bury the hatred.
1: కంపెనీ చేయాలి.
0: And then kill the jealousy.
1: ప్రేమతత్వాన్ని పెంచాలి.
0: Develop love.
1: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము, అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
0: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
1: ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: మనకు ఏ విధమైన ద్వేషం ఏమి లోపల రానికుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్సోఎవర్.
1: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
0: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: కనుక నీ ప్రేమను పెంచుకోండి.
0: గ్రో లవ్.
1: రాత్రి అంతా కూడాను ఆనందంగా భజన చేయండి.
0: Throughout night, sing His glory.
1: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
0: For శివరాత్రి, there are certain reasons associated.
1: చంద్రునికి 16 కళలు.
0: Moon has 16 aspects.
1: సూర్యునికి 16 కళలు.
0: Sun also 16.
1: కానీ ఈనాడు చతుర్దశి దినము
0: on this
1: 15 కళలు లీనమై ఉన్నాయి.
0: 15 are gone.
1: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
0: Only one remains.
1: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
0: బట్ యెట్ విత్ దిస్ వన్ రిమైనింగ్ వీ కెన్ బి సో హ్యాపీ.
1: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తే అది కూడా లీనమైపోతుంది.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ నైట్ ఈవెన్ దట్ సింగిల్ ఆస్పెక్ట్ వుడ్ గెట్ మర్జ్డ్.
1: కనుక
0: సో
1: మనము ఏ పండుగలు వచ్చినప్పటికి
0: లెట్ మేనిఫెస్ట్
1: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడునక్కర్లేదు.
0: In fact, you don't need to move about thinking of spirituality alone.
1: మనకు అర్థం కాదు అది.
0: You cannot understand.
1: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
0: The path of love is easiest.
1: అందరిని ప్రేమించు.
0: Love all.
1: నీకు ద్వేషుడే ఉండడు.
0: Then you, nobody will hate you.
1: నిజంగా నేను చెప్పనాయి.
0: 15 are gone.
1: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
0: Only one remains.
1: ఆ ఒక్క దీంట్లో మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
0: But yet with this one remaining, we can be so happy.

0: cannot understand.
1: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
0: The path of love is easiest.
1: అందరినీ ప్రేమించు.
0: Love all.
1: నీకు ద్వేషుడే ఉండదు.
0: Then you, nobody will hate
1: you. నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
0: In fact, no one will hate Bhagavan.
1: He doesn't hate
0: anybody.
1: Therefore, no one hates him.
0: So, there is no question
1: of anger. Some
0: students also consider. Some students feel that Swami is angry with us, therefore he is not talking. He is not angry with anybody.
1: కానీ వారిని మార్చే కోసం,
0: టు కరెక్ట్ యూ,
1: వారిని కరెక్ట్ చేసే కోసమని,
0: టు కరెక్ట్ యూ, రెక్టిఫై,
1: నేను ఆ విధంగా ఉంటాను.
0: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
1: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఫాల్ సిక్ యు షుడ్ బి
1: గివెన్ మెడిసిన్. మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
0: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
1: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
1: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
0: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
1: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
0: హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
1: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎంత నయం అవుతుంది?
0: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
1: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
0: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
1: నెసెసరీ. డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
0: డైట్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్.
1: అప్పుడే ఇది నివారణ అవుతుంది.
0: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
1: కనుకనే వారికి కొన్ని కొన్ని మనో మార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
0: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
1: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
0: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
1: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
0: ఓ దేర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్.
1: ఇది వాళ్లకు వాళ్ళనే నాశం చేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు. యు ఆర్ రూయిన్ యువర్
1: పెరగకూడదు. ద్వేషం పెరగకూడదు. ప్రేమ పెరగాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
1: గ్రో. ఎంత ప్రేమ పెరుగుతుందో
0: గ్రో,
1: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
0: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్.
1: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
0: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్.
1: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
0: What happened to Hiranyakashipu? Full of anger.
1: Ravanasura emainadu?
0: What happened to Ravanasura?
1: Duryodhana emainadu?
0: What happened to Duryodhana?
1: Kattagattiki vamsame nasanam
0: chesaru. Ultimately they ruined their clan.
1: Premane penchukunnatundi pandavulu emainaru?
0: Pandavas, what happened to him?
1: Pancha pandavulu aidu sirasulto sukachchemaanya pondirichu.
0: And all the five pandavas were safe and secure.
1: Enni kashtamulu kaliginaayi variki?
0: They faced so many difficulties.
1: Enni badhalu sambhavinchayi?
0: So much of suffering.
1: Kani vaalaku bhagavantu premane samrakshistu vachindi.
0: But their love for God protected them throughout.
1: కనుక భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్.
1: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
0: దెన్ యూ కెన్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

వేద వేదాంతమును వల్లె వేసియున్ను వేద వేదాంతములు వల్లె వేసియున్ను పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువ బోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థముల యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid aneatvanti dhatuvu nunchi pochinatvanti vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam aneetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yogachemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamulu ga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu aneetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamulaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamulu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetvanti.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rishulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhrudhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manavayattu tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhyalokamunandu aneka vidhamainatvanti aadarshani nirupinchavachunani uddeshamto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamulanu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్, ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరి ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద, అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: The first one, Shruti.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మిషనరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుడి యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: They are learned from generation to generation by merely listening.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learned by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth,
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటి తొమ్మిది నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం మీన్స్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్.
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూవచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: సంహిత. ఈ సంహితములోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In samhita there are three parts again: బ్రాహ్మణ, ఆరణ్యక and ఉపనిషత్.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమము తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: ఆరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్
1: వానప్రస్థములోప సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హిల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యెట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీమణుల వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ డేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైన

0: లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతేకాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిచ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: On full moon day, commencing from that day, they should start cutting off a morsel of food every day.
1: దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: By the time they reach that dark night,
1: అమావాస్య నుంచి తిరిగి ఒక్కొక్క పిచ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel of food.
1: తిరిగి పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: ఎనీ వన్ విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేట్.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్సెస్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in the state of vanaprastha.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతేకాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి ఒక మహాపురుషాత్మ అనేటువంటి ఒక పరభక్తి కాదు.
0: It is not the objective of the objectives of life which is supreme.
1: పరాణుకని వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికంటే ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు.
0: అండ్ దెన్
1: అది దానిని త్రోసివేసి
0: and feel that it's not necessary and brush it aside.
1: Nada Bindu anekunte danini darshinchi
0: have the vision of Nada Bindu.
1: Nada Bindu.
0: Nada Bindu.
1: Tadupari
0: later
1: nijamainatunte tattvam lopala hamsatvam ni gurinchi hamsatvam
0: hamsatva
1: gurinchi
0: about that hamsatva
1: ee parama tattvamainatunte oka sat chit ananda tattvanni anubhavinchinatunte oka

0: జగత్తునందు అదియే తారకము అంటారు.
1: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఇస్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మచ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
0: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
1: ద సెకండ్ వన్ సాంఖ్యము.
0: ఈ సాంఖ్యం అనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనస్సు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్ 5 లైఫ్ బ్రెత్స్ 5 ఎలిమెంట్స్ 5 లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
0: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రమో గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
0: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్స్ రియల్ ఆత్మ
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్
0: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము.
1: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్
0: బ్రహ్మ బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండవ పదార్థమే లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
0: సంకల్ప వికల్పం నుండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: When that infinity becomes only unity,
0: ఏది చూసినా బ్రహ్మనే.
1: Whatever you see is
0: ఏది విన్నా బ్రహ్మనే.
1: Whatever you listen to is
0: ఏది దర్శనా బ్రహ్మనే.
1: Whatever you think is బ్రహ్మ.
0: ఏది పలికినా బ్రహ్మనే.
1: Whatever you speak
0: ఏది చేసినా బ్రహ్మనే.
1: Whatever is done is బ్రహ్మ.
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
1: Wherever you go is బ్రహ్మ.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: When everything is బ్రహ్మన్ there is no mind.
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్ డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటుంది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
0: ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
0: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
1: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
0: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
1: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్
0: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్.
1: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్
0: కనుక ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా.
1: సిన్స్ కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
1: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఎదురు వచ్చింది రాధ.
1: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అమ్మా రాధమ్మ మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
1: యశోద ఆశ రాధ హ్యావ్ యూ సీన్ కృష్ణ హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
0: అన్ని వీధులు తిరిగాను
1: I went round all streets.
0: అందరి ఇండు చూచాను.
1: I have seen everywhere.
0: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
1: I could not find Krishna anywhere.
0: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
1: Did you see him?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణాని స్మరించింది ప్రేమతో.
1: She closed her eyes with intense love. She just chanted name Krishna.
0: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
1: In a moment's time Krishna appeared there.
0: చూచింది యశోద.
1: యశోద saw.
0: హరి కృష్ణుడు కేవలము నా కుమారుడు.
1: Krishna is my son.
0: కృష్ణుడికి నేను తల్లి.
1: I am his mother.
0: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
1: I consider so long that no love exceeds.
0: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
1: I'm highly egoistic because of the feeling that no one would love as much I love him.
0: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
1: I could never understand the mighty power of your love.
0: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
1: You find the manifestation by mere thought of that.
0: Aithe ee prema ettidi Radha prema.
1: What sort of love is that of Radha?
0: Parishuddhamaina.
1: Pure.
0: Pavitramaina.
1: Sacred.
0: Ahankara rahitamainatundi prema karukuni appudikappudike saakshatkarinchadu.
1: Egoless. Therefore Krishna manifested there.
0: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte enni gantalo enni dinamulo enni samvatsaramulo enni yugamulo prayatninchinappudikini bhagavantudu saakshatkarinchadu.
1: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear.
0: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
1: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this.
0: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
1: In this world there are many many lots of people who love Krishna more than I love him.
0: Karaka nene naake pedda prema ani bhavinchukunnan inta kalamu.
1: I consider that my love is supreme and topmost.
0: Idi naa porapaatu.
1: It's my mistake.
0: Kanuka nee vanti yokka premanu naaku kudanu bodhinchamani cheppindi Yashoda.
1: Yashoda asked Radha to teach the same principle of love.
0: Radha cheppindi amma idi okaru bodhinchetundidi kaadu.
1: Radha said it can
0: okaru deenini andinchetundidi kaadu.
1: It can be passed on by anybody.
0: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
1: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
0: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
1: కృష్ణ రిటర్న్
0: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని
1: షీ హగ్డ్ హిమ్.
0: కృష్ణ పెట్టినది తినవు.
1: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
0: ఒల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ బటర్.
0: నే పెట్టితే తినవు వెన్న.
1: యూ డోంట్ ఈట్ ద బటర్.
0: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
1: వీ హావ్ సో మచ్ ఆఫ్ బటర్.
0: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
1: యూ డోంట్ ఈట్ అవర్ ఓన్ బటర్.
0: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
1: దో పీపుల్ ఆర్ హంటింగ్ యూ దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యూ స్టిల్ యూ ఈట్ ఇన్ సీక్రెట్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతిని తనకు చాలా ప్రీతి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
0: Kanukune ahankara rahitamai nirmalamai nisvarthamai undina premanu manam abhruthi gaavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam lakkarledu appadikappudike daivam pratyaksham avutadu.
1: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను.
1: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
0: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
0: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
1: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
0: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
1: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
0: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ స్టార్స్,
0: ఈ మిల్కీ వేస్ అంటున్నారు.
1: ది మిల్కీ వే
0: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
1: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
0: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటుంది?
1: Then when can you decide
0: birth? ఆకారం ఉన్నప్పుడే నీకు జనన మరణాలు ఉంటుంటాయి.
1: When there is a form, there is a birth and death.
0: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
1: Though the form is gone, it remains permanent.
0: ట్రూత్ ఉన్నాడు.
1: That is truth, he said.
0: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం. కౌ.
1: We have given a name, ఆవు కౌ.
0: ఆవు మరణించిన తర్వాత కూడాను ఆవు అనే శబ్దం మరణించదు.
1: Even after the cow dies, the name of a cow remains.
0: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
1: The name human remains even after the human being dies.
0: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
1: Therefore, ఆత్మ when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
0: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి.
1: One should be in such a
0: group. అన్వేషణ సల్పాలి కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
0: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
1: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
0: ఏని చోట అయితే మనం అన్వేషించాలి?
1: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
0: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
1: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
1: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
0: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
0: శబ్ద రూపంలో ఉంటుంటాది.
1: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
0: కాంతి రూపంలో ఉంటుంటాది.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చలన శక్తిలో ఉంటుంటాది.
1: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
0: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: దానికి ఒక కాన్షియన్స్.
1: Conscience.
0: Consciousness.
1: Consciousness.
0: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
1: ఇట్ ఇన్ ఆల్ దీస్ వేరియస్
0: ఏ రూపం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది.
1: హౌ డు యూ డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
0: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
0: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
0: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
1: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
0: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను స్వప్న సుశక్తిలో ఎందుకు కూడాను
1: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ ది డీప్ స్టేట్
0: అరమరాలు లేకుండా ఎప్పుడు
1: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
0: తరచుగాను
1: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
0: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
0: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్
0: ఈ పంచభూతములతో కానీ
1: నాట్ విత్ ది ఫైవ్
0: పంచకోశములతో కానీ
1: నాట్ ఫైవ్
0: పంచ ప్రాణములతో కానీ
1: నాట్ ఫైవ్ లైఫ్
0: కూడినది కాదు ఈ తారకం.
1: తారకం ఈజ్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్
0: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
1: ఈజ్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
0: ప్రాణ అపాన
1: వ్యాన
0: ఉదాన
1: సమాన
0: ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
1: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
0: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
1: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
0: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
1: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అన్ని రూపములు ఎందు కూడా ఉన్నది బ్రహ్మనే.
1: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
0: అన్ని పదార్థములు ఎందు ఉండనటువంటిది బ్రహ్మనే.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
0: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
1: So everything is matter.
0: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
1: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
0: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
0: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
0: ఫోర్ లక్స్ సోప్స్.
1: ఫోర్ లక్స్ సోప్స్.
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము.
1: వన్ బకెట్ ఆఫ్ చున్నం ఆర్ లైమ్.
0: 900 మ్యాచ్ స్టిక్స్ ఒక ఫాస్ఫరస్.
1: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్.
0: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
1: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్.
0: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము. ఇవన్నీ చేరితే తప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
1: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
1: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్.
0: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని
1: With this 2 rupees of matter, millions costs worth of the body
0: of man. You can make the body.
1: But where from you get vibration that goes into the body?
0: Brahma.
1: That is Brahma.
0: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
1: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూమ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
0: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
1: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
0: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: Till then it is in the form of a football.
0: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
1: It is not even oval shape.
0: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
1: It is of the shape of a football.
0: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
1: As vibration enters it starts movement.
0: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
1: As it starts to move it becomes oval shape.
0: ఈ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందది?
1: Where from you get
0: తల్లేమైన లోపలి పంపిస్తుందా?
1: Has mother sent in anyway?
0: ఎవరు పంపించేటువంటిది కాదు.
1: No one can send it in.
0: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
1: The energy started out of this matter within.
0: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
1: Matter plus energy is equal to the body.
0: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
1: In this body, you find these two principles, one of Brahman, the other one of illusion.
0: దాని ఇల్యూజన్ అనకూడదు కానీ మాయను మాయగానే చెప్పాలి.
1: మాయా
0: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
1: Therefore, combination of Brahma and Maya is
0: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
1: In Vedanta, there are secrets, subtle secrets.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
1: We take it as the human life and the
0: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే.
1: It is not simply human, it is Brahman.
0: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
1: Here you find the mic.
0: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
1: As Bhagavan speaks here, you are all able to hear.
0: మైక్ ఉంది.
1: There is mic.
0: నేను మాట్లాడుతున్నాను.
1: Bhagavan speaks.
0: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
1: When there is no current or power, you cannot hear.
0: ఈ మైక్ ఏ మ్యాటర్.
1: Mic is matter.
0: Current is energy.
1: The current is energy.
0: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్కు సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: Because of the combination of the two, Bhagavan's voice spreads everywhere and is heard well.
0: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
1: So Brahma and Maya is responsible for the cosmic form.
0: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
1: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
1: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
1: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
0: రక్తియే పారగా రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
1: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
0: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
1: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాటిరారు భక్తులకు ఏ నాటికైనా.
1: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
0: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
1: వితౌట్ లవ్ యూ కెనాట్
0: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
1: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
0: ఇక్కడ చూడకండి.
1: Don't see here.
0: Inside చూడండి.
1: See within, inside.
0: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
1: Outer vision is useless.
0: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
1: Every moment you see outward.
0: కానీ దాని లోపలగా చూసుకోండి.
1: But see within inward.
0: ఎప్పుడు లోపల చూస్తావో
1: and once you see within
0: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
1: Then you will see your true form within.
0: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
1: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్ యూ షుడ్ లుక్
0: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
1: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఇస్ యూస్లెస్.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: ఎస్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
0: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
1: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆల్ థ్రోన్ అవుట్.
0: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
0: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
1: బట్ ద వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
0: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
1: సర్వెంట్స్ see only the matter thrown out which has no value.
0: Kanukane evaru bayatam chusetvantidi.
1: Who is the one that sees outside?
0: Kevala labor.
1: Only labor.
0: Kevala inti pani manishi.
1: Only servants.
0: Ee servant bayatamante chustunnadu.
1: Servant sees all that is outside.
0: Kaani యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
1: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
0: ఈ విలువైనటువంటి వజ్రవైడూరి మనకి మాటకి విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
0: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
1: All of us see those things which are present outside, therefore all of us are servants.
0: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ తారకము ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
1: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
0: ఇవన్నీ
1: విదిన్ యూ
0: కానీ నీకు తెలియటం లేదు.
1: బట్ యూ డూ నాట్ నో.
0: కారణం ఏమిటి? నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
1: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
0: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాడు.
1: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
0: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
1: దట్ ఓనర్ ఈస్ గాడ్.
0: పరమాత్మకి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
0: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
0: ఎట్ట మనం చేసుకోవాలి?
1: హౌ టు డెవలప్ ఫ్రెండ్షిప్?
0: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
1: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
1: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
0: నీవు ఆ పరమాత్మని చూడాలని యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
1: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
0: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
1: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
0: అదే మాయా.
1: That alsatian dog is maya.
0: అది లోపల ప్రవేశింప చేయలేదు.
1: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
0: అప్పుడు నువ్వేం చేయాలి?
1: Then what should you do?
0: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
1: When once you are able to control that alsatian dog maya, you can get in.
0: లేక
1: otherwise
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your
0: voice. అప్పుడు పైనటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then you will say, hello, you are here, he will come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుంటే కుక్క ఏమన్నది?
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
1: When once the master is there,
0: ఒంటరిగా పోతివా నిన్ను లోపల రానివ్వదు.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: ఉద్దమూలం అటశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
1: At the entrance he appointed this maya.
0: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
1: To have a control over this maya is jnana
0: maya. Maya ni etta vasam cheskovali.
1: How to have control?
0: Maya evaru nimminchinatundi?
1: Whose creation is maya?
0: Yajamanudu nimminchinatundi. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
1: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
0: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
1: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ వెరీ వెల్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయా.
0: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
1: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్.
0: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: This vision of non-dualism is true wisdom.
0: అట్టు లేకుండా
1: otherwise
0: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
1: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
0: తాను కిందికి వచ్చి
1: హీ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్.
0: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
1: హీ విల్ ఎస్కార్ట్ యు ఇన్.
0: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
1: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
0: ఆ యజమానుడిని భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ Either you should have jnana, wisdom or bhakti, devotion.
0: కనుకనే ఎరుకు మరపుకుండ జాగ్రత్త నిమిత్తము స్వప్న సుషుప్తిలో, ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు నిరంతరం కూడాను దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యం అంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
0: Sandeshamulaku avakasame ledu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు.
1: You cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఇస్ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
0: అంతేకాకుండా వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until the hunger is
0: satiated.
1: When one's hunger is appeased,
0: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు నేటి భక్తి అంత బూటకములు.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
1: యూ షుడ్ ఎక్స్ప్రెస్ gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi yokka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of gratitude.
0: Kaani nenu daatinaanu kada ani teppana poi nippulo veste emi prayojanamu.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manam aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: కొని నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైన మాటలు ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
1: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
0: యూస్లెస్ యూస్లెస్.
1: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: we should not use such
0: useless. చదవాల్సిన చదువు కరెక్ట్ గా,
1: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైన ఎరుకు మరపనకుండా జాగ్రత్త స్వప్నాశక్తులు, అది ఏ నిజమైన ఎరుక.
1: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏమిటి?
1: వాట్ యూ మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: జ్ఞానము.
1: ఇట్స్ ఎ టోటల్ విజ్డమ్.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండాలి.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఈస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేరే ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. ఎస్, యు వాచ్ ఇట్, దేర్ ఫోర్ యూ హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
2: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్.
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: యువర్ నాట్ మియర్లీ టీచర్, యువర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
2: వాట్ డు యు మీన్ బై
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదే.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్, యూ డోంట్ నో.
0: కనుక దుర్యోధను చేసినటువంటి పాపం దుర్యోధనకు మాత్రమే కాదు రావటము.
2: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
0: ఈ పాపాన్ని పురుకులని పిలిపినటువంటి మీకు పాపమే.
2: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్,
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
2: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
0: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
2: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages.
0: కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే. కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మ చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
2: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
2: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
2: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one-pointed concentrated attention, God will manifest in front of you.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు యందు ఉంటుండాలి.
2: That the divine principle of Brahma is present in everyone.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు.
2: అర్జున ఇసే
0: కృష్ణుడు,
2: కృష్ణ టోల్డ్
0: అర్జున,
2: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
2: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
2: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధచ,
2: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను.
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
2: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
0: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
2: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
2: Chaturdashi, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
0: Arjuna yantuno putri chesadu Krishnundi.
2: In fact he applied all pressure and
0: ee yuddhamuniki ematram kodunu yuddhame manam siddham anukundam.
2: You don't go Krishna as an
0: emissary.
2: Nothing like an ambassador or a
0: compromise. When the war is to
2: take place the next day, he was totally frustrated and dumb.
0: అతని చింతన కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
2: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్, దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
2: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
2: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద పాత్.
0: చీకటి అయిపోయింది.
2: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళ్దామని తిరిగారు.
2: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జున్ ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
2: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున, సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
2: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
2: నో ఇట్స్ నాట్ పీకాక్,
0: అది పెద్ద గరుడ.
2: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి, అది గరుడే.
2: హీ సెడ్ యెస్ స్వామి, ఇట్స్ ద బర్డ్.
0: మరి వీప్ పైన చుట్టాడు.
2: హీ ప్యాటెడ్ హిమ్ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా, అది నెమల గరుడా అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
2: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురం అన్నాడు.
2: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
2: హి సెడ్ యెస్ ఇట్ ఇస్.
0: నీకు బుద్ధి లేదా?
2: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
2: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
2: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దనా లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
2: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
2: దెన్ అర్జున సెడ్,
0: కృష్ణ
2: కృష్ణ,
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
2: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
2: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
2: If I say it is not a pigeon, you transform, you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
2: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందం అయిపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
2: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga vottadu.
2: Then he pressed his
0: manmana bhavat bhakto madhyaji mam namaskure mame vaisheshi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
2: Now you are my devotee.
0: Edidampa,
2: let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
2: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ
0: వర్డ్, గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
2: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
2: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
2: Then once you have strong, intense faith, you will be able to
0: anyone,
2: with total faith,
0: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
2: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
2: విత్ కంటిన్యూస్
0: ఒక్క క్షణం, ఒక్క క్షణం,
2: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్, విత్ ఇంటెన్స్ ఫెయిత్, ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్, యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపనే ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
2: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య, ద నంబర్.
0: పంచభూతములు,
2: ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
2: ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
2: ఫైవ్ లైఫ్,
0: పంచకోశములు,
2: ఫైవ్ లైఫ్,
0: 20 అయిపోయింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 4 అయింది.
2: 4
0: తర్వాత వైబ్రేషన్, లైఫ్,
2: ద లైఫ్,
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
2: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
2: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్,
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
2: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
2: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
2: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
2: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
2: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టమవుతుంది.
2: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
2: But to follow Vedanta is much easier than that.
0: వెన్ననైనా కొంచెం నలపటం కొంచెం కష్టమవుతుంది.
2: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
2: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
2: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
2: Students know fully well, clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
2: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
2: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
2: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
2: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
2: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
2: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
2: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
2: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
2: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
2: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
2: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
2: are the three attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
2: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
2: ద వాటర్ ఇన్సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
2: రైస్ ఇన్సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
2: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
2: బికాస్ ఆఫ్ దిట్,
0: ఈ ఫైర్
2: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
2: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
2: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettavu.
2: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
2: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatrani heat chesindi.
2: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
2: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
2: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
2: దేర్ఫోర్ దిస్
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
2: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
2: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
2: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్, the rice, the desire will be boiled in.
0: Kalukane motta motta dehamu near.
2: So body is near,
0: manasu dear,
2: mind dear,
0: rendu okate ayinappudu desires disappear.
2: So when once near and dear together,
0: desires disappear. Idi vedantamulo oka tattvam ani thanu gurtinchukunnadu.
2: This is the teaching of Vedanta.
0: Enta sulabham cheppandi,
2: how simple it is.
0: Nitya jeevitamulo
2: in our daily life,
0: ye grandalu chadavanakkarledu.
2: You don't need read any book.
0: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
2: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
2: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల,
2: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్,
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
2: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
2: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
2: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
2: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
2: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ 4 వైర్స్ ఉంటుంది. వయలిన్ లో
2: ద వయలిన్ విల్ హావ్ 4 స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంతా మనం దాన్ని ఆడించవచ్చు.
2: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
2: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
2: ఫర్ ది డివినిటీ దీస్ టూ,
0: ఈ రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
2: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
2: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
2: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
2: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
2: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
2: ఆత్మ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
2: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
2: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
2: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరూ కూడా భగవంతులే.
2: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
2: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
2: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరు ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
2: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
2: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
2: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
2: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
2: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
2: సో నెవర్ బి
0: లవ్ కా,
2: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
2: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్
0: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరి ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
2: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
2: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
2: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
2: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
2: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
2: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
2: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
2: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
2: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
2: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee prema cherchuko.
2: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
2: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
2: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
2: దట్ రస రసస్వరూపుడు. గాడ్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రస.
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు, ప్రేమరసము.
2: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఈస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
2: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
2: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనా చేరిపోతుంటాది.
2: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
2: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హాస్ ఎ స్టూపెండస్ మ్యాగ్నిఫిసెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: కడపటికి.
2: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
2: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
2: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
2: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
2: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind. The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
2: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
2: Without this tumbler, how do you expect the water to stay
0: there? ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
2: To hold water, you need a tumbler.
0: ప్రణతి, నూనె వట్టికలదు.
2: You need the container, the oil and the wick.
0: Kani deepak veluku kaluguna,
2: but do you get the light?
0: Muttiche vaadu oka undali kada,
2: there should be someone to light it.
0: Poolu soodi daram undi pushpamala tanaguna,
2: the flower needle thread is there, can it be a garland?
0: Ani kucche vaadu oka undali kada,
2: there should be one maker.
0: Vidya kaladu, buddhi kaladu,
2: education, knowledge, intellect,
0: jnana siddhi kaluguna,
2: but do you have the wisdom?
0: ఆ బుద్ధి స్థితి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
2: దో దేర్ ఇస్
0: అతని టీచర్
2: దేర్ యు నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
2: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి.
2: ఆల్ ఆర్
0: ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
2: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ బ్రహ్మన్, వాట్ ఈజ్ ఎటర్నల్, వాట్ ఈజ్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
2: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
2: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
2: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
2: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
2: అమంగ్ మెన్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
2: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
2: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
2: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
2: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
2: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
2: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
2: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
2: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
2: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
2: సో అమంగ్ చిల్డ్రన్ హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
2: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
2: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
2: హీ టీచెస్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
2: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
2: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
2: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
2: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
2: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
2: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: Manushyattam lopala appudu ee maya cheripoyi aneka rakamuluga test chestu untadi.
2: Because of maya that gets into the mind,
0: maya test meer em mathramu longakandi.
2: Never succumb yourself to the test of maya.
0: Meer neggandi.
2: Win in the test of God.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
2: Then the test of God will transform to the test in our lives.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
2: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
2: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
2: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనటువంటిది.
2: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
2: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
2: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
2: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
2: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కనుకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
2: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
2: లెట్ ఇట్ బి స్మాల్ ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
2: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచింది.
2: ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుడి అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? వీటికి అటుకులు ఇచ్చాడు.
2: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది ఏమి చేయదు కృష్ణా నీవే గతి అన్నింది.
2: What is it that Draupadi could do at that time when she was helpless? After all, she gave just a rice grain. It became infinite in due course of time.
0: కలుకుని అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
2: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కలుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
2: So give up all the defects.
0: అహంకారమునకు దాన్ని నిర్మూలం చేయండి.
2: Kill the ego totally.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
2: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
2: Then only you will have the good fortune of enjoying.

0: गुरु चरणाम्बुज निर्भर भक्तः संसाराद् चिराद् भव मुक्तः सेन्द्रिय मानस नियमा देवम् द्रक्षसि निज हृदयस्थम् देवम्।
1: దివ్యాత్మ స్వరూపులారా, గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి, సంసారం నుంచి విరక్తి, ఇంద్రియముల యొక్క నిగ్రహణ, మనస్సు యొక్క వశము, ఈ నాలుగు గావించినటువంటి వ్యక్తికి తన హృదయ స్థానమునందున్నటువంటి దైవత్వము సాక్షాత్కరించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశంతో శంకరుల వారు ఈ కట్టకడిపటి శ్లోకమును అందించి కాశీ నుంచి తిరిగి వాప్స్ రావటం ప్రారంభించాడు.
2: దివ్యాత్మస్వరూపో, గురు చరణో మే నిశ్చల్ భక్తి, సంసార్ కే ప్రతి విరక్తి, ఇంద్రియో కా నియంత్రణ ఔర్ మన్ కో వశ్ మే రఖనా, ఇన్ చారో కీ ప్రాప్తి కర్నే వాలే వ్యక్తి కో అప్నే హృదయ మే స్థిత్ ఈశ్వర్ కా సాక్షాత్కార్ హో సక్తా హై, इस उद्देश्य को इस अंतिम छंद में व्यक्त करते हुए शंकराचार्य काशी से लौटने लगे।
1: अयिते गुरुचरणमुल यंदु निश्चलमैनटुवंटि भक्ति उंडालेनि मात्रं प्रबोधिंचाडु, कानी इंदुलो गुरुवु एट्टिवाडिगा उंटुंडालेनेटुवंटि विषयान्नि कूडानु मनमु मोट्टमोट योचिंचुकोवाली। कोवा गुरुर्योहि हितोपदेच्छ, अनगा हितमुनु बोधिंचि मानवुनि योक्क मततत्त्वमुनु అభివృద్ధిపరచి మతిని వికసింపజేసి శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయ స్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వాని గురువు అని చెప్పవచ్చు.
2: ఉన్నోనే గురు చరణో మే నిశ్చల్ భక్తికి బాత్ తో కహీ, లేకిన్ హమే విచార్ కర్నా చాహియే కి వహ్ గురు కైసా హోనా చాహియే.
0: కో వా గురుర్ यो ही हितोपदेश,
2: अर्थात हित का उपदेश करते हुए व्यक्ति की धार्मिक प्रवृत्ति को बढ़ाकर, बुद्धि को विकसित कर, शास्त्र सम्मत कर्मों का आचरण करवाकर, हृदय में स्थित आत्म ज्योति को प्रज्वलित करने योग्य उपदेश जो देता है उसे ही गुरु कहा जा सकता है।
1: अयिते ई गुरु ई रेंडु अक्षरमुल यंदु उन्नटुवंटि अंतरात्मानि कूडानु మనం కొంత విచారించాలి. కుకారమనగా అంధకారమని, రుకారమనగా తన్ నివారణ అని కూడాను ఇందుకు ఒక అర్థం. అనగా అజ్ఞానమనేటువంటి కమ్ముకున్నటువంటి చీకటిని ప్రజ్ఞానమనేటువంటి యొక్క జ్యోతితో దూరము గావించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన యందు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దూరము చేసి ప్రజ్ఞానతత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో నీలమనలింపచేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం.
2: హమేన్ గు ఔర్ రు అక్షరో మే నిహిత్ అర్థ పర్ భీ విచార్ కర్నా చాహియే. గుకార్ కా అర్థ అంధకార్ ఔర్ రుకార్ కా అర్థ ఉస్ అంధకార్ కో దూర్ కర్నే వాలా, యే ఇన్కే అర్థ హై. ఢకే హువే అజ్ఞాన రూపీ అంధకార్ కో प्रज्ञान रूपी ज्योति से दूर किया जा सकता है के उद्देश्य से गुरु हम में व्याप्त अज्ञान रूपी अंधकार को दूर कर, प्रज्ञान के तत्व को प्रदान कर, हम में निहित ज्योतिर्मय आत्म तत्व में हमें विलीन करता है।
1: आइते इतने चेयवार एवरु अनेटुवंटि दानि मनं तिरिगि मनं विचारण सलिपिनप्पुडु గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత అని, గుణాతీతుడు రూపవర్జితుడైనటువంటి వాడే ఇట్టి ప్రయత్నములకు పూనుకోవటానికి అర్హుడని కూడాను ఇందులో నిర్ణయించబడింది. గుణాతీతుడు రూపవర్జితుడు ఒక్క దైవము తప్ప అన్యులు ఇందులో కనిపించరు. అయితే ఇప్పుడు లోకము లోపల గురువు అనేటువంటి పదముతో చెలాయించేటువంటి వారంతా కూడాను ఎత్తివారు అని మనం అడగవచ్చును. కాని వీరందరూ కూడాను ఏదో సన్మార్గ సంబంధమైనటువంటి విషయములు తెలపవచ్చును, లేక కొన్ని రకములైనటువంటి సద్బోధనలు సలపవచ్చును. అంతమాత్రమే కాని ఇట్టి అజ్ఞానమును దూరము చేసి దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలోకి చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత, కాని ఈ అన్యులకు అర్హత కానేరదు.
2: జబ్ హమ్ విచార్ కర్తే హై కి ఐసా కౌన్ కర్తా హై తో జ్ఞాత హోతా హై कि गुकारो गुणातीतः, रुकारो रूपवर्जितः, अतः यहां निर्णय किया गया है कि जो गुणों से परे है और जो रूप रहित है वही ऐसा उपदेश देने के योग्य है। ईश्वर के अतिरिक्त अन्य कोई भी गुणों से परे और रूप रहित नहीं हो सकता है। इसलिए हम पूछ सकते हैं कि आज गुरु शब्द द्वारा कैसे लोग पहचाने जा रहे हैं? ये सब किसी सन्मार्ग का दर्शन करा सकते हैं अथवा अच्छे उपदेश दे सकते हैं, परंतु अज्ञान को दूर कर दिव्यता में विलीन करा सकने की योग्यता मात्र ईश्वर की ही है, अन्यों की नहीं।
1: इट्टि लोक गुरुवुलनु रेंडु भागमुलुगा विभजिंचबडिंदि, ओकटि बोध गुरुवुनि रेंडोदि बाध गुरुवुनि। అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది. ఇట్టి గురువును ఇంకా గురువు అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. గురువు అనగా భారము అని. ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులని కూడా చెప్పవచ్చును.
2: సంసారమే ప్రచలిత్ ఈ గురు दो प्रकार से विभाजित हैं, जैसे एक उपदेश देने वाला और दूसरा दुख देने वाला। एक गुरु ऐसे होते हैं जो अपने आश्रय में आने वालों को कई कष्ट देकर, उनकी जमीन जायदाद हड़प कर, अंततः उन्हें न घर का न घाट का बना देते हैं। गुरु शब्द का एक अन्य अर्थ बोझ है। ऐसे गुरुओं को జగత్ కే లియే బోజ్ హీ మాన్నా చాహియే.
1: ఇంకా రెండవ గురువులు ఏదో కొంతవరకు తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం. ఇట్టి అవస్థలను పురస్కరించుకునియే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు.
2: अपने पास जो भी ज्ञान है उसे शिष्य को उपदेश द्वारा देते हुए इसके माध्यम से अपने जीवन और आश्रित शिष्य के जीवन को बढ़ाना, यह दूसरे प्रकार के गुरु का लक्षण है। अतः ऐसी स्थिति को देखते हुए कहा गया है, गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरः गुरुः साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः।
1: అయితే ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి దానికి ఈనాటి గురువులు తమ తమకు సంబంధించినటువంటి అర్థములు తాము చెప్పుకుంటూ, నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి. అయితే ఈ గురువులకు టీచర్కు చాలా వ్యత్యాసం. టీచర్ అన్న అతను తాను అర్జించినటువంటివి గ్రంథమునందున్నటువంటివి తాను తిరిగి చదువుకుని వచ్చి ఈ విద్యార్థులకు బోధిస్తూ ఉండటం, ఇది కేవలము తన స్వార్థముతో చేరినటువంటి యొక్క పరార్థమనేటువంటి రీతి కింద కూడా చెప్పవచ్చు.
2: పరంతు ఇస్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః కా అర్థ అప్నే ఢంగ్ సే బతాతే హువే ఆజ్ కే గురు శిష్యో సే తుమ్హారా గురు హీ బ్రహ్మా హై, తుమ్హారా గురు హీ విష్ణు హై, तुम्हारा गुरु ही महेश्वर है, तुम्हारा गुरु ही साक्षात परब्रह्म है, कहते हुए अपने स्थान पर अधिकार जमाए बैठे हैं। लेकिन गुरु और टीचर दोनों में काफी अंतर है। जो टीचर है उसने जो कुछ ज्ञान स्वयं अर्जित किया है अथवा किताबें पढ़कर आया है उसे छात्रों को उपदेश स्वरूप देता है। इसमें अपने स्वार्थ के साथ दूसरों का हित भी निहित रहता है।
1: टीचर అన్న అతను అపాయింట్ చేయబడి అతను ఒక నెల జీతమును పుచ్చుకుంటూ ఈ యొక్క స్కూల్లో చేరినటువంటి యొక్క విద్యార్థులకు తాము చెప్పవలసినటువంటి పాఠములు చెప్పటం లోపల అది గొప్ప ఆశ్చర్యమని కాని లేక ఇతరునే గురువుగా భావించటమని కాని కాదు. మనకు ప్రబోధించేటువంటి వారు కనుక అతన్ని టీచర్ యొక్క స్థానమునందు మనం తగినటువంటి గౌరవాన్ని కూడా అందించాలి. ప్రతిఫలమును ఆశించి ప్రబోధించేటువంటి యొక్క వ్యక్తి టీచర్ కావచ్చు, కాని ప్రతిఫల ఆపేక్ష లేక తన యొక్క స్వస్థానమైనటువంటి హృదయస్థానమును వికసింపజేసుకునేటువంటి ప్రయత్నంలో సద్గురుడనేటువంటి వాడు దైవస్వరూపకంగానే ఉంటుండి తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గం నందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు.
2: జో టీచర్ హై వహ్ నియుక్త్ హోకర్ మాసిక్ వేతన్ పాతే హువే పాఠశాల మే దాఖిల్ విద్యార్థియోం కో పఢాతా హై జిస్మే కోయి ఆశ్చర్య నహీ హై और इसे ही गुरु मानना चाहिए, ऐसी बात भी नहीं है. लेकिन हमें पढ़ाते रहने और उनका टीचर के स्थान में रहने के कारण उनका आदर करना चाहिए. फल की अपेक्षा में पढ़ाने वाला टीचर हो सकता है, परंतु जो सद्गुरु होता है वह
1: फानी इनके विधमैने कुंटी ओक मार्गम नंद कानी प्रबोधించడానికి की పూనుకుంటుంటాడు.
2: जो टीचर है वह नियुक्त होकर मासिक वेतन पाते हुए

0: होकर स्वप्न में अथवा प्रत्यक्ष रूप में अथवा किसी अन्य मार्ग को अपनाते हुए आवश्यक उपदेश देता है।
1: मन ओक काल कर्म कारण कर्तव्या चेरी वच्चिनप्पुडु सद्गुरुडे मनमल्नि वेतुक्कोनि कूडानु रावटानिकि कूडानु पुनुकुंटाडु। परीक्षित महाराजु अट्टि सुसमयमुनु प्राप्तिंचिन तक्षणमे सुकुलवारु ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరిచిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినముల యందు తన యొక్క మోక్షప్రాప్తికి అర్హుడిగా గావించాడు।
0: భాగ్యవశ్ జబ్ హమారే కాల్ కర్మ కారణ ఔర్ కర్తవ్య ఏక్ జుట్ హోకర్ ఆతే హై తబ్ సద్గురు స్వయం హమే ఢూండతే హువే ఆతా హై। మహారాజ్ పరిచిత్ కో జబ్ యహ సుయోగ్ ప్రాప్త హువా तब स्वयं महर्षि शुक उनके पास आए और आवश्यक उपदेश देकर एक सप्ताह के अंदर ही उन्हें मोक्ष के योग्य बना दिया।
1: इंदुलो गुरु ब्रह्म अनि मोट्टमोदटि योक्क पदम ब्रह्म चेसेटुवंटि पनुलु एमिटि पूर्व जन्मांतर संस्कारमुलु पुरस्करिंचुकोनि आया अर्हतनु आया कर्मफलमुनु आया भावचित्तमुनु पुरस्करिंचुकोनि ఆయా జన్మలయందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూచుకుంటూ రావటము ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం। అదే విధముగానే మన యొక్క సంస్కారమును మన యొక్క ప్రవర్తనను మన యొక్క అర్హతను పురస్కరించుకొని మన యొక్క అభిష్టమును కూడాను పురస్కరించుకొని ఏ నామము ఏ విధంగా వీడు ఆచరించినప్పుడు ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును అట్టి కాలమును అట్టి నియమమును అందించేటువంటి వాడు ఇది గురు బ్రహ్మానికుడును చెప్పడంలో ఏ ఇలాంటి తప్పు ఉండదు।
0: ఈ శ్లోక్ కా పహలా శబ్ద గురుర్ బ్రహ్మా హై। బ్రహ్మా కౌన్ సే కామ్ కర్తే హై జన్మాంతర సంస్కారో కే ఆధార్ పర్ యోగ్యతా और कर्मफल आदि के सहारे जीव को विविध जन्मों में प्रविष्ट कराकर आगामी जन्म के लिए लक्ष्य का निर्धारण करना ब्रह्मा का कर्तव्य है। इसी प्रकार हमारे संस्कारों हमारे व्यवहार हमारी योग्यता के आधार पर हमारी इच्छा को भी परिगणित करते हुए कौन से नाम का स्मरण करने और किस प्रकार की साधनाएं करने पर हम धन्य हो पाएंगे इस पर विचार करते हुए अनुकूल नाम काल और नियम प्रदान करने वाले को ही गुरुर ब्रह्मा कहना उचित होगा।
1: इनका गुरु विष्णु हो अनगा విష్ణు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు। మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేది। అట్టి పెట్టినటువంటి ఒక మొక్కకు పాదులు కట్టి నీరు పెట్టి ఎరువును వేసి దానికి రక్షణ కట్టి అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది। అదేవిధంగానే గురువులు ఏదో ఒక నామం ఇచ్చి ఒక నియమమును చెప్పి దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు। తాను తిరిగి విష్ణు స్థానంలో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణాశక్తిని అభివృద్ధి యొక్క కార్యక్రమములు కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటాది।
0: గురు విష్ణు విష్ణు కౌన్సే కామ్ కర్తే హై బ్రహ్మా ద్వారా సృజన్ కియే జానే మాత్ర సే उसकी वृद्धि नहीं होगी। आज हमारे द्वारा एक पौधा रोपे जाने मात्र से वह एक बड़े से वृक्ष में रूपायित नहीं होगा। उस पौधे को सींचकर खाद डालकर और चारों ओर बाड़ी लगाकर सुरक्षा प्रदान करने पर ही वह एक बड़ा सा वृक्ष हो सकता है। इसी प्रकार गुरु द्वारा किसी नाम के प्रदान करने और नियम निर्धारित करने मात्र से कोई प्रयोजन नहीं है। अतः गुरु का विष्णु के स्थान में रहते हुए आवश्यक शक्ति प्रदान करने और साधना में प्रगति करने के लिए पथ प्रदर्शन करने पर उसे गुरुर विष्णु कहना उचित होगा।
1: इनका గురుదేవో మహేశ్వరః. మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయమునరించటము అని ఇందులో

0: అర్థం. లయమనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడా చెప్పటం కద్దు. నాశనము అనుభవించటమని కాని, కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని, ప్రళయంలో రూపనామములు లేకుండే చేయటమే కాని అనేక మంది చెప్పటం కద్దు. కానీ లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు. లయమనగా లీనము అని. లీతి గమ్యతే ఇది లింగహ అన్నారు. అనగా ఏ స్వస్థానం నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం.
1: గురుర్దైవో మహేశ్వర. ఇస్సే హమే జ్ఞాత్ హోతా హై కి మహేశ్వర్ లయ కర్నే కా కామ్ కర్తే హై. కై లోగ్ కై ప్రకార్ సే లయ శబ్ద కీ వ్యాఖ్యా కర్తే హై. కై లోగ్ వినాశ కర్నా, ధ్వంస కర్నా ఔర్ ప్రళయ కే సమయ రూప్ ఔర్ నామ రహిత్ కర్ దేనా, ఇస్ ప్రకార్ లయ కే అర్థ బతాతే హై. పరంతు లయ శబ్ద కా యహ సహీ అర్థ నహీ హై. లయ కా అర్థ విలీన్ హై. లీయతే గమ్యతే ఇతి లింగః కహా గయా హై. అర్థాత్ జిస్ స్వస్థాన్ సే నికల్ కర్ ఆయా హై పునః ఉసీ స్థాన్ పర్ పహుంచానా, యహీ మహేశ్వర్ కా కర్తవ్య హై.
0: అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదే విధముగానే మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మ లక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు. అనగా ఇచ్చిన నామమును అభివృద్ధిపరచేటువంటి యొక్క రక్షణ కూడాను కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందం అనేటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయంలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అని.
1: జిస్ ప్రకార్ స్వస్థాన్ తక్ పహుంచానా మహేశ్వర్ కా కర్తవ్య కర్మ హై, ఉసీ ప్రకార్ గురు కే ద్వారా భీ ఆత్మభావ కా అనుసరణ కర్తే హువే ఆత్మా కో హీ లక్ష్య బనాకర్ అపనే శిష్య కో ఉసీ ఆత్మస్థాన్ మే పహుంచానే కే లియే ఉపక్రమ కర్నే పర్ జగత్ సంబంధీ ఇస్ గురు కో భీ మహేశ్వర్ కే సమాన్ మాన్ సక్తే హై. దియే గయే నామ్ కీ సాధనా కే దౌరాన్ ఆగే బఢనే కీ సురక్షా ప్రదాన్ కర్ ఉస్ ఆగే బఢనే కీ ప్రక్రియా మే ఆనంద రూపీ ఫల్ కో ఉత్పన్న కర్ ఉసే శిష్య కో ఖిలా కర్ ఉస్కే మూలాధార బీజ తత్వ సే ఉత్పన్న అమృతత్వ కో ఉన్కే హృదయం మే భర్నే కా కామ్ కర్నా హీ ఇన్ గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు ఔర్ గురుర్ దైవో మహేశ్వర్ కా కామ్ హై.
0: ఈ ముగ్గురు విడివిడి కానేరదు. ఈ ఒక్కొక్క కర్మనందు ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు. ఇంకా గురుదేవో మహేశ్వర అన్నాడు. ఈ మహేశ్వరుడంటే కాని ఈ యొక్క ఈశ్వరుడంటే కాని ఉన్నటువంటి యొక్క అర్థం ఏమిటి? ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మహేశ్వర తత్వానికి ఈ పరబ్రహ్మ తత్వానికి గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటి గురు బ్రహ్మ అనేటువంటి తత్వానికి అనేక రకములైనటువంటి అర్థం ఉంది.
1: ఇన్ తీనో కో కదాపి అలగ్ నహీ కియా జా సక్తా హై. ఏక్ ఏక్ కర్మ కా ఏక్ ఏక్ స్థాన్ పర్ ఏక్ ఏక్ క్రియా కా ఆచరణ కర్నే కే కారణ యే ఏక్ ఏక్ నామ్ సే సంబోధిత్ హువే హై. గురుర్దేవో మహేశ్వర కహా గయా హై. ఫిర్ మహేశ్వర ఔర్ ఈశ్వర్ కే అర్థ క్యా హై? ఇన్ దోనో మే అంతర్ హీ క్యా హై? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఇస్ మహేశ్వర్ తత్వ ఔర్ పరబ్రహ్మ తత్వ తథా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర ఇన్ తత్వం కే కై అర్థ హై.
0: మొట్టమొదటి దీంట్లో గురు బ్రహ్మ అన్నాడు. కట్టగరబడి దీంట్లో మహేశ్వర అన్నాడు. తదుపరి పరబ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మకు బ్రహ్మకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది. బ్రహ్మలనగా చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, అనంత బ్రహ్మ నాలుగు రకములైనటువంటి బ్రహ్మములు ఉంటుండగా త్రికాల త్రిలోక త్రిగుణములు ఎందు కూడా అతీతమైనటువంటి యొక్క తత్వానికి పురస్కరించుకుని పరబ్రహ్మ పర సంబంధమైనటువంటి బ్రహ్మ ప్రత్యేకంగా ఒక రూపనామరహితమై అనేక రకములుగా సర్వత్రా కూడా వ్యాపించినటువంటిగా సిద్ధిస్తుంది. ఇట్టి బ్రహ్మ పదములకు కూడాను వివిధమైనటువంటి అర్థములు కూడాను లేకపోలేదు.
1: ప్రథమతః గురుర్ బ్రహ్మ కహా గయా హై ఔర్ అంత మే మహేశ్వరః కహా గయా హై బాద్ మే పరం బ్రహ్మ కహా గయా హై పరం బ్రహ్మ ఔర్ బ్రహ్మ మే బహుత్ అంతర్ హై. బ్రహ్మ అర్థాత్ చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్తా బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, అనంత బ్రహ్మ. ఇస్ ప్రకార్ చార తరహ కే బ్రహ్మ కే హోతే హువే త్రికాల్ త్రిలోక్ ఔర్ త్రిగుణో సే పరే తత్వ కే ఆధార్ పర్ పరం బ్రహ్మ కా వర్ణన్ పర సంబంధీ ఔర్ నామ రూప్ సే పరే సర్వత్ర వ్యాప్త విశేష తత్వ కే రూప్ మే హువా హై. ఇస్ బ్రహ్మ శబ్ద కే అనేక అర్థ ఉపలబ్ధ హై.
0: లోకమునకు సృష్టి కలిగించవలసిన సమయం ఏర్పడినప్పుడు శబ్దము అనేటువంటి దాని నుంచి కూడాను ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని కల్పించారు. ప్రపంచంలో ఎట్టి సృష్టి జరగవలసిన వచ్చినప్పుడు కూడాను ఈ శబ్దం అనేటువంటిది లేక సృష్టి జరగడానికి వీలు కాదు. సృష్టి జరిగినప్పుడు ఒక విధమైన కంపం ఏర్పడుతుంది. కంపం ఏర్పడినప్పుడు శబ్దము తప్పక వస్తుంది. కనుక ఈ కంపము దీనికి తగినటువంటి ఒక కర్మ రెండు కూడాను ఒక శబ్దంతో పురస్కరించుకుని వస్తుంటాది.
1: లోక్ మే జబ్ సృజన్ కర్నే కా సమయ ఆసన్న హువా తబ్ ఇస్ చతుర్ముఖ బ్రహ్మనే శబ్ద అర్థాత్ నాద సే సృష్టి కీ. విశ్వ మే జబ్ భీ సృజన్ కర్నా పడతా హై తబ్ శబ్ద అర్థాత్ నాద కే బినా సృజన్ సంభవ నహీ హై. సృజన్ కే సమయ ఏక్ ప్రకార్ కా కంపన్ ఉత్పన్న హోతా హై. కంపన్ కే ఉత్పన్న హోనే పర్ ధ్వని అవశ్య ఉత్పన్న హోతీ హై. అతః యహ కంపన్ ఔర్ ఇస్సే సంబంధిత్ కర్మ ఏక్ ధ్వని కే ఆధార్ పర్ ఆతే రహతే హై.
0: మనము కన్నులు రెప్పలు కొడుతున్నాము, కానీ ఆ రెప్పలు కూడాను చలనంగా ఉంటున్నాయి. కనుక అందులో కూడాను ఒక శబ్దం ఉంది, కానీ మనకు అది వినిపించటం లేదు. మన యొక్క చెవులు ఆ శబ్దమును వినేటువంటి అంత సూక్ష్మమైనటువంటిగా నిర్మించలేదు.
1: హమ్ అప్నీ పల్కే ఝప్కాతే హై ఇన్ పల్కో మే భీ చలన్ హోనే కే కారణ ఇన్మే భీ ఏక్ ధ్వని హై పరంతు వా హమే సునాయి నహీ దేతీ హై క్యోంకి ఉస్ సూక్ష్మ ధ్వని కో సుననే కే లాయక్ హమారే కాన్ నహీ బనాయే గయే హై.
0: ఈ శబ్దమునే ఆకాశముగా పోల్చుకున్నారు. ఈ ఆకాశం అనేది ఎక్కడ ఉన్నది అని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సామాన్యంగా పైన ఉన్నది అని చూపుతుంటారు. అది కేవలము విద్యారహితులైనటువంటి వారు, విషయరహితులైనటువంటి వారు ఆ విధంగా చెప్పొచ్చు. కానీ నిజముగా ఆకాశము శబ్దగుణముతో చేరినటువంటిది కనుక సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఆకాశమంటే అక్కడ చెప్పడానికి వీలు కాదు. నేను నోటి నుంచి కూడాను పలుకుతున్నాను, ఈ శబ్దమంతా కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా చిటికి వేస్తే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా కాలు కొడితే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఇప్పుడు ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. కనుక ఆకాశం అన్నటువంటిది ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం యొక్క గుణం ఉంటుండాలి. అయితే ఈ ఆకాశం లక్షణం పురస్కరించుకున్నప్పుడు భగవంతుడు శబ్దమునకు కూడాను అతీతుడు అనేటువంటి యొక్క పదం ఏర్పడుతూ వస్తుంది. దీనిని పురస్కరించుకుని భగవంతుడు గుణాతీతుడు అనేటువంటి పదం కూడాను ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ఇస్ ధ్వనికి తుల్న ఆకాశ్ సే కీ గయీ హై. జబ్ కిసీ సే పూచా జాతా హై కి ఆకాశ్ కహాం హై తో లోగ్ సామాన్యతః ఊపర్ కీ ఓర్ దిఖాతే హై. జో లోగ్ అన్పఢ్ ఔర్ విషయ సే అనభిజ్ఞ హై వే ఇస్ ప్రకార్ కహ సక్తే హై పరంతు ఆకాశ కా ధ్వని గుణ సే యుక్త హోనే కే కారణ హమే జ్ఞాత హోనా చాహియే కి ఆకాశ సర్వత్ర హై. ఇస్లియే ఐసా నహీ కహ సక్తే హై కి ఆకాశ వహాం హై స్వామి బోల్ రహే హై. యే సారే శబ్ద ఆకాశ కే హీ లక్షణ హై. స్వామి చుట్కీ బజాతే హై యహ భీ ఆకాశ కా హీ లక్షణ హై. స్వామి పైర్ సే ఆవాజ్ కర్తే హై వహ భీ ఆకాశ కా లక్షణ హై. స్వామి మేజ్ పర్ థపథపాతే హై వహ భీ ఆకాశ కా లక్షణ హై. అర్థాత్ जहां ध्वनि है वहां सर्वत्र आकाश का गुण है। जब हम आकाश तत्व को आधार बनाते हैं तब ईश्वर तो इस ध्वनि तत्व के भी परे हैं, इसी के आधार पर ईश्वर को गुणों से भी परे कहा गया है।
0: शब्द स्पर्श रूप रस गंधमुलु ఈ ఐడెంటిటీ అందు కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి. అయితే ఇట్టి గుణములకు అతీతమైనటువంటి వాడే పరబ్రహ్మ అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. దానికి ఒక చిన్న ఉదాహరణ, శబ్ద స్పర్శ రూప రస గంధము ఈ ఐదు గుణములు భూమి యందు ఉంటున్నవి. అందువలననే ఈ భూమి అతి భారంగా ఉంటుంది, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ఎత్తి పెట్టేటువంటి అవకాశంలో ఇది కనిపించడం లేదు.
1: శబ్ద స్పర్శ रूप रस और गंध, इन पांचों में भी कुछ गुण हैं। इन गुणों से परे तत्व को ही परम ब्रह्मा कहा गया है। इसके लिए एक छोटा सा उदाहरण, शब्द स्पर्श रूप रस और गंध ये पांचों गुण भूमि में हैं, इसीलिए यह अत्यंत भारी है और इसे एक जगह से उठाकर दूसरी जगह पर रखना संभव नहीं है।
0: ఈ పృథ్వీ భూమి యందు ఈ ఐదు గుణములు ఉంటున్నప్పుడు రెండవ భూతమైనటువంటి జలము ఇందులో శబ్ద స్పర్శ రూప రసము మాత్రమే ఉన్నది, గాని గంధము లేదు, ఒక్క గుణము తగ్గిపోయింది. అందువలననే ఈ నీరు మరింత కదలిక కూడాను ప్రారంభం ఏర్పడింది. ఇంకా మూడవదైనటువంటి అగ్ని, ఇందులో శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది, గాని రసము గంధము రెండు గుణములు తగ్గిపోవటం చేత అగ్ని కొంతవరకును పైకి లేచిపోవడానికి ప్రయత్నం చేస్తుంటుండాలి.
1: ఇస్ పృథ్వీ మే జబ్కి పాంచ్ గుణ హై తబ్ దూసరే భూత్ జల్ మే శబ్ద స్పర్శ రూప్ ఔర్ రస్ మాత్ర హై, గంధ నహీ హై, एक गुण कम हो गया है, इसीलिए इसमें विचलन अत्यधिक हो गया है। अब तीसरा जो अग्नि है, इसमें शब्द स्पर्श और रूप मात्र हैं, दो गुण रस और गंध के कम हो जाने के कारण अग्नि ऊपर उठ जाने का ही प्रयत्न करती रहती है।
0: इनका मेघमलु वायु, ఈ వాయువు లోపల శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉంటుండదు, కాని రూపము రసము గంధము మూడు గుణములు తగ్గిపోవటం చేత ఈ గాలి అనేటువంటిది కొంతవరకును వ్యాపించిపోతుంటుండాలి. ఇంకా ఐదవదైనటువంటి ఆకాశము ఒక్క శబ్దము మాత్రమే నిలిచింది, నాలుగు గుణములు తగ్గిపోవటం చేత ఆకాశము సర్వత్రా కూడాను వ్యాపించిపోయింది. ఒక్క శబ్దము ఉండనటువంటి యొక్క ఆకాశమే సర్వత్రా వ్యాపించినప్పుడు ఆ శబ్దమును కూడాను అతీతమైనటువంటి వాడు భగవంతుడు ఇంకా సర్వత్రా వ్యాపించక ఇంకేమి రీతిగా హద్దులో ఉంటుంటాడు. అందువలననే అతని గుణాతీతుడు అన్నారు.
1: చౌథీ వాయు హై, ఇస్ వాయు మే మాత్ర శబ్ద ఔర్ స్పర్శ హీ హై, ఇస్మే రూప్ రస్ ఔర్ గంధ కే నా హోనే కే కారణ యహ్ బహుత్ హద్ తక్ వ్యాప్త హోతీ జా రహీ హై। पांचवें तत्व आकाश में शब्द मात्र हैं। चार तत्वों के कम हो जाने के कारण आकाश सर्वत्र व्याप्त हो गया है। मात्र शब्द से युक्त आकाश के सर्वत्र व्याप्त हो जाने पर उस शब्द तत्व से भी परे जो ईश्वर हैं वह सर्वत्र व्याप्त न होकर भला किस प्रकार किन्हीं सीमाओं में रह सकते हैं, इसीलिए उन्हें गुणातीत कहा गया है।
0: ये ఐదు లోపల కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి, భారంగా ఉంటుందాది. ఎప్పుడు గుణములు తీసిపోయేనో భారము తగ్గిపోయేనో అప్పుడు సర్వత్రా కూడాను గుణాతీతుడుగా ఉంటున్నటువంటి ఒక తత్వము మనకు వ్యక్తమవుతుంది. గుణాతీతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఇట్టి ఆదర్శాన్ని మనం నిరూపణ చేసినప్పుడు ఎట్టి సైంటిస్ట్ గాని నో అని చెప్పడానికి వీలు లేదు. కనుక భగవంతుడు గుణాతీతుడుగా ఉంటున్నాడంటే ఇట్టి భారమైనటువంటి గుణములు తనలో లేవు గనుక తాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: ఇన్ పాంచో తత్వో మే గుణో కే కారణ వే కుచ్ బోజిల్ హై, జబ్ గుణ నికాల్ దియే గయే హై, జబ్ బోజ్ కమ్ హో గయా హై, తబ్ యహ గుణాతీత తత్వ సర్వత్ర వ్యాప్త హోతా హువా ప్రతీత హోతా హై। जब हम गुणातीत ईश्वर की सर्वव्यापकता को इस प्रकार निरूपित करते हैं तब कोई भी वैज्ञानिक इसे नकार नहीं सकता है। इस गुणातीत ईश्वर में बोझिल गुणों के न होने के कारण वह सर्वत्र व्याप्त हैं।
0: అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చును. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడని చెప్పుతూ గుణములున్న చోట కూడాను తాను లేడంటే అప్పుడు ఆ ప్రదేశంలో లేడనే కదా అర్థము. కనుక గుణములు తనలో లేనప్పటికీ గుణములు ఎందు కూడాను తానున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను వేదము తిరిగి బలపరుస్తూ వచ్చింది. కనుక సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయాలనుకున్నప్పుడు గుణములో కూడాను తాను ఉండినప్పుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయవచ్చును. కాని గుణములో తాను లేడు అనుకున్నప్పుడు సర్వత్రా అనేటువంటిది అసత్యమైపోతుంది.
1: यहां तुम्हें एक संदेह हो सकता है। ईश्वर के सर्वत्र होने की बात कहते हुए जहां गुण हैं वहां वह नहीं है ऐसा कहने पर उनके वहां न होने का ही अर्थ व्यक्त होता है। परंतु वेद इस तथ्य का समर्थन करता आया है कि स्वयं में गुणों के न होने पर भी ईश्वर गुणों में विद्यमान है। अतः ईश्वर को सर्वत्र विद्यमान निरूपित करना चाहने पर गुणों में भी उनके होने के तथ्य को निरूपित करने पर ही ईश्वर का सर्वत्र होना हम निरूपित कर सकते हैं। वरना यह मानने पर कि गुणों में वह नहीं है तब उनके सर्वत्र होने का तथ्य असत्य हो जाता है।
0: गुणमुलु कल्पितमैनटुवंटिवि कनुक अट्टि कल्पितमु भगवंतुनि यंदु लेदु కనుకనే గుణములు కలిగినటువంటి మానవుణ్ణి ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్ క్రియేషన్ ఈజ్ డివైన్ అన్నారు. మనము అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు డివైన్ గా ఉంటుంటాడు, కానీ గుణములతో చేరినటువంటి వాడు ఇమిటేషన్ లో ఉంటుంటాడు. వారిని చూచి వీరు, వీరిని చూచి వాడు, అనేక రకములుగా కూడాను కొన్ని రూపనామములు మార్చుకోవచ్చును. ఇవి గుణ సహితము, అది గుణరహితము.
1: గుణ కల్పిత హై ఇస్లియే ఈశ్వర్ మే ఐసి కల్పనా నహీ హై। इसलिए गुणों से युक्त मानव को इमिटेशन इज ह्यूमन क्रिएशन इज डिवाइन कहा गया है। जो सृष्टि करता है वह डिवाइन है, जो गुणों से युक्त है वह इमिटेशन में रहता है। उन्हें देखकर ये और इन्हें देखकर वे इस प्रकार कुछ रूप और नाम में फेरबदल कर सकते हैं। यह गुण सहित है और वह गुण रहित है।
0: अति गुणमुलो तानुंडी तानु गुणातीतुडैनटुवंटि दानिकि कूडानु ओक उदाहरण मनं विचारिंचाली। मट्टितो कुम्मरी कुंडलु चट्टी इलांटिवंता कोन्नि रूपमुलु कल्पिंचवच्चु। अयिते आ पात्र निंडुकु मट्टि उन्नदि कानि मट्टिलो कुंडलु लेवु। ई कुंडलु कल्पितमैनटुवंटिवे गानि सृष्टि सहजंगा मट्टिलो कुंडलुगा तयारै रावटं लेदु। కనుక మట్టిలో కుండలు లేవు గాని కుండలో కూడాను మట్టి ఉన్నది అనేటువంటి సత్యము ఎంత మనకు ఆదర్శంగా ఉంటుండదో అదేవిధంగానే భగవంతునిలో గుణము లేదు గాని గుణములో కూడాను తానున్నాడు అనేటువంటి యొక్క సత్యము మనకు రుజువు పరుస్తూ వచ్చింది.
1: ఈశ్వర్ కా గుణో మే రహతే హువే భీ గుణ సే పరే రహనే కే ఏక్ ఉదాహరణ పర్ హమే విచార్ కర్నా చాహియే। ఏక్ కుమ్హార్ మిట్టీ సే ఘడే తష్తరీ ఆది బనా సక్తా హై। इस पूरे घड़े में मिट्टी है लेकिन मिट्टी में घड़े नहीं है। यह घड़ा कल्पित है, सहज में सृष्टि की मिट्टी में घड़े बनकर नहीं आ रहे हैं। अतः जिस प्रकार मिट्टी में घड़े नहीं हैं लेकिन घड़े में मिट्टी का होना एक सत्य है, उसी प्रकार ईश्वर में गुण नहीं है परंतु గుణో మే ఈశ్వర్ హై కా సత్య హమే నిరూపిత హో రహా హై।
0: దీనినే శంకరులు వారు మరొక ప్రదేశమునందు మరొక స్థానమునందు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు. మరొక స్థానములో సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు. ఇట్టి పదములు ఈ విద్యార్థులు ఆధారం చేసుకుని ఏమిటివంతా ఒట్టి గ్యాస్ పదములు, ఒక దగ్గర చూస్తే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తూ వస్తున్నాడు, మరొక ప్రదేశం లోపల సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నాడు. రెండును శంకర్ల వారు చెప్పినవే కదా. కనుక ఈ రెండును కూడా పొత్తు కుదరడానికి వీలు కాదు. నీటికి నిప్పుకు పొత్తు కుదరనట్టుగా ఉంటుండాలి. కనుక అది సత్యమైతే ఇది సత్యం కాదు, ఇది సత్యమైతే అది సత్యం కాదు అని వాదోపవాదము జరపటం కూడాను కద్దు.
1: ఇసీ తథ్యకు శంకరాచార్యనే అన్యత్ర బ్రహ్మ సత్యం జగన్మిథ్యా కహా. ఏక్ అన్య సందర్భ మే సర్వం విష్ణుమయం జగత్ కహా. ఐసీ బాతో కో ఆధార్ బనాకర్ విద్యార్థి మాన్తే హై కి యే సబ్ ఫిజూల్ బాతే హై. ఏక్ సందర్భ మే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా కహ రహే హై ఔర్ అన్య సందర్భ మే సర్వం విష్ణుమయం జగత్ కహ రహే హై. ये दोनों शंकराचार्य के ही कथन हैं, लेकिन जिस प्रकार पानी और आग में तालमेल नहीं बैठता है उसी प्रकार इनमें भी तालमेल नहीं है. इसलिए यदि वह सत्य है तो यह सत्य नहीं है, और यदि यह सत्य है तो वह सत्य नहीं है. इस तरह उनका आपस में बहस करना सहज है.
0: आइते इंदुलो అది సత్యమే ఇది సత్యమే అనేటువంటి యొక్క ఆదర్శాన్ని కూడాను మనం ఈనాడు ఇప్పుడు విచారించాలి. సత్యము లేని పలుకులు పెద్దలు పలుకరు. వారు సర్వస్వరూపాన్ని కూడాను విచారణ సలిపి గుర్తించి ఇట్టి లోకానికి సత్యసూక్తులు అందించేటువంటి యొక్క మహనీయులు అసత్యములకు ఏమాత్రం కూడాను చోటివ్వరు. మనం అర్థం చేసుకోవటం లోపల మనము నానార్థాలు అనర్థాలు గావించుకోవచ్చును, కాని యథార్థమైనటువంటిది మహనీయులకే గుర్తు.
1: इसलिए हमें अब विचार करना चाहिए कि वह भी सत्य है और यह भी सत्य है. महान लोग सत्य से परे बातें नहीं करते हैं. तथ्य के समग्र स्वरूप पर विचार कर उससे अवगत होकर जगत को सत्य प्रदान करने वाले महात्मा कदापि असत्य को अवसर नहीं देते हैं. तथ्य को समझने में हम अनेकार्थ ले सकते हैं अथवा अनर्थ कर सकते हैं, परंतु जो यथार्थ है वह महात्माओं को ही अवगत है.
0: ఇప్పుడు దీనికి ఒక అందరికి నిత్యము అనుభవించేటువంటి వారు ఈనాటి యువకులు దానిని ఆధారం చేసుకుని చక్కని ఉదాహరణ అందిస్తాను. ఇందులో ఉన్నటువంటి 99.75% మంది సినిమాలకు వెళ్లేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ఈ సినిమాకు వెళుతున్నారే కాని ముందు వైపున స్క్రీన్ ఎక్కడ ఉందో అటువైపున ముఖం తిప్పటం, సరే ఎంతసేపు చూసినా స్క్రీనే ఉంటుండాలి, బొమ్మలు రాలేదే బొమ్మలు రాలేదని ఆతురపడటం, ఇది సహజం. కొంతసేపు అయిన తర్వాత బొమ్మలు వచ్చాయి. బొమ్మలు రాకపోతే మనకు అసంతృప్తి, బొమ్మలు వచ్చేటప్పటికి చాలా సంతోషమైపోయి నిద్రపోయేటువంటి వారిని కూడా లేపి కూర్చోబెట్టేసేస్తారు.
1: ఆజ్కే యువ దైనందిన్ జీవన్ మే జిస్కా అనుభవ్ కర్తే హై उसी से स्वामी एक सुंदर उदाहरण दे रहे हैं. यहां जितने भी लोग हैं उनमें 99.75% लोग सिनेमा देखने वाले हैं. जब सिनेमा में जाते हैं तो पर्दे की ओर मुंह करके देखते हुए अरे कितनी देर पर्दा ही देखें, अभी चित्र नहीं आ रहे हैं, अभी चित्र नहीं आ रहे हैं, यूं उद्विग्न होते हैं. जो बहुत सहज है, थोड़ी देर के बाद पर्दे पर चित्र आने लगते हैं. जब तक चित्र नहीं आते हैं तब तक असंतुष्टि होती है, लेकिन चित्र के आते ही बड़ी खुशी होती है और सोने वालों को भी जगाकर बिठा देते हैं.
0: सरे వచ్చిన బొమ్మలు ఏమైనా అక్కడే ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. మరి ఆ బొమ్మలు పోతున్నాయి, కొత్త బొమ్మలు వస్తున్నాయి. వచ్చిన బొమ్మలు పోతున్నాయి, తిరిగి కొత్త బొమ్మలు వస్తున్నాయి. పోయిన బొమ్మలే తిరిగి వస్తున్నాయి, కొత్త బొమ్మలను పంపిస్తున్నాయి. ఈ రకంగా రావటం పోవటం రావటం పోవటం, ఒకే బొమ్మ స్థిరంగా అక్కడ ఉండటం లేదు. కాబట్టి వచ్చి పోతుండేటువంటి బొమ్మలంతా కూడాను మిథ్యము, స్థిరంగా అక్కడ ఉండటం లేదు గనుక అవి మిథ్యంగా మనకు కనిపిస్తున్నాయి.
1: జో భీ చిత్ర ఆతే హై వే వహా స్థిర హోకర్ నహీ రహ రహే హై, వే చలే జా రహే హై और उनके स्थान पर नए रूप आ रहे हैं. आने वाले रूप जाते रहे हैं और फिर नए रूप आ रहे हैं. गए हुए रूप ही फिर लौट रहे हैं और नए रूपों को भेजते जा रहे हैं. इस तरह आना जाना हो रहा है. एक भी रूप वहां स्थिर होकर नहीं रह रहा है। अतः आकर जाने वाले रूप मिथ्या ही हैं, उनके वहां स्थिर न रहने के कारण वे हमें मिथ्या प्रतीत हो रहे हैं।
0: అయితే స్క్రీను వాటితో పాటు పోవటం లేదు, రావటం లేదు, స్క్రీన్ సత్యంగానే ఉంటుండాలి. కనుక ఇక్కడ స్క్రీను సత్యము, బొమ్మలు నిత్యము అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి. ఇంకా సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి దానికి దీనినే మనం ఆధారం చేసుకుందాం. ఇందులో స్క్రీను ఉంటుండాలి. స్క్రీనును బ్రహ్మంగా మనం విశ్వసించాము, వచ్చి పోయేటువంటి బొమ్మలంతా కూడాను జగత్తుగా మనం విశ్వసించాము. ఈ జగత్ అనేటువంటిది మిథ్యమని, స్క్రీన్ అనేటువంటి బ్రహ్మ సత్యమని ఒక నిర్ణయమైంది. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ సత్యమైనటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంది? బొమ్మల్లో లీనమై ఉంటుండాలి. స్క్రీనే లేకపోతే బొమ్మలు మనకు కనిపించవు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు ఈ యొక్క స్క్రీన్ బొమ్మల లోపలనే లీనమై ఉంటుండాలి. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్తు, జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వము లీనమై ఉంటుండాలి. కనుక సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని కూడాను విశ్వసించడంలో ఎట్టి అభ్యంతరం ఉండదు.
1: లేకిన్ పర్దా ఉన్కే సాథ్ నా జా రహా హై నా ఆ రహా హై. పర్దా సత్య బనా వహీ కా వహీ హై. అతః హమే స్పష్ట హో రహా హై కి యహాం पर्दा सत्य और रूप मिथ्या है। अब हम सर्वम विष्णुमयम जगत के लिए भी इसी को आधार बनाएंगे। यहां पर पर्दा है, हमने पर्दे को ब्रह्मा और रूपों को जगत के रूप में माना है। यहां यह निर्णय हुआ है कि जगत मिथ्या है और पर्दा रूपी ब्रह्मा सत्य है। जब रूप आते हैं तो सत्य रूपी पर्दा कहां है? वह रूपों में ही विलीन है। यदि पर्दा ही न हो तो हमें रूप दिखाई नहीं देंगे। अतः रूपों के आने पर पर्दा उन रूपों में ही विलीन हो जाने के कारण सर्वम विष्णुमयम जगत, जगत रूपी रूपों में ब्रह्मा रूपी तत्व के विलीन रहने के कारण सर्वम विष्णुमयम जगत के सत्य में ఆస్థా రఖనే కోయి హర్జ్ నహీ హోగా.
0: కనుక ఇట్టి అంతరార్థములతో కూడినటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క వేదాంతమును మనం అర్థము చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితి లోపల దానిపైన దోషములు కూడాను కొంచెం కల్పించడానికి మనం పూనుకోవటంలో మరింత అజ్ఞానమనే చెప్పవచ్చు. నీకు కనిపించినంత మాత్రమున, నీకు వినిపించినంత మాత్రమున, నీకు అర్థం కానంత మాత్రమున దానిని లేదని వాదించటం ఒక మూర్ఖత్వం. గుడ్డివానికి పెద్ద పవర్ఫుల్ అయినటువంటి లైట్ ముందు పెట్టినా వానికి చీకటిగానే ఉంటుంటాది. వాడు ఎంత పెద్ద లైట్ను చూపించినప్పటికీ చీకటి చీకటి చీకటనే అంటుంటాడు. కారణమేమిటి? అతనికి ఆ లైట్ను చూచేటువంటి నేత్రములు లేవు కనుక వానికి నిరంతరము చీకటిగానే ఉంటుంటాది.
1: ఐసే ఆంతరిక్ తథ్యోసే యుక్త్ వేదాంత్ కో న సమజ్ సక్నే కి స్థితి మే రహతే హువే ఉస్ పర్ దోషో కో థోపనా అజ్ఞాన్ హీ హై. तुम्हें दिखाई न पड़ने मात्र से, तुम्हें सुनाई न पड़ने मात्र से और तुम्हें समझ में न आने मात्र से उसका निषेध करते हुए विवाद करना मूर्खता ही है। एक अंधे के सामने बहुत शक्तिशाली बल्ब के रखने पर भी उसे अंधेरा ही लगेगा। चाहे कितनी ही शक्तिशाली लाइट दिखाने पर भी वह अंधेरा अंधेरा अंधेरा ही कहता रहेगा, क्योंकि उस लाइट को देखने वाली आंखें उसके पास नहीं हैं, इसलिए उसे निरंतर अंधेरा ही लगेगा।
0: అదే విధముగానే కొంతమంది మూర్ఖులైనటువంటి వానికి, అవిశ్వాసం అనేటువంటి యొక్క కన్నులు లేనటువంటి వానికి ఎంత పవిత్రమైనటువంటి భగవత్ తత్వము ప్రకటిస్తూ అతని కంటెదుట నిలిచి ఉండనప్పటికీ కూడాను దానిని విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను ఒక మూర్ఖాన్ని వదలలేకుండా ఉంటుంటాడు. దీనికి ఇంకొకటి మనకు స్పష్టంగా అర్థం కావచ్చును. గ్రుడ్డివానికి కూడాను దేహం ఉంటుండాలి, కాని తన దేహమును తాను చూచుకోలేడు, తన యొక్క అవయవమును తాను వర్ణించుకోలేడు, అతని యొక్క వికారమును కాని అందమును కాని గుర్తించలేడు. అయితే తాను చూడకుండా పోయినంత మాత్రమున, గుర్తించకుండా పోయినంత మాత్రమున తనకు దేహం లేదా?
1: इसी प्रकार कुछ मूर्ख लोगों के पास आस्थारूपी आंखों के न होने के कारण उनके सम्मुख अत्यंत पवित्र दिव्यता के प्रकट होने पर भी वे उस पर विश्वास न करने की मूर्खता में पड़े रहते हैं। इसे हम अन्य प्रकार से समझ सकते हैं। अंधे का भी शरीर है, लेकिन वह अपने शरीर को देख नहीं पाता है, अपने अवयवों का वर्णन स्वयं नहीं कर सकता है, अपनी विकृति अथवा सुंदरता का वर्णन वह नहीं कर सकता है। उसके न देखने मात्र से और उससे अवगत न होने मात्र से क्या उसका शरीर नहीं है?
0: తనకు దేహమున్నది, కాని దానిని చూచేటువంటి నేత్రములు లేవు కనుక తన దేహమునే తాను చూడలేకపోతున్నాడు. అదేవిధముగానే మనకు దివ్యమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము, పవిత్రమైనటువంటి యొక్క తత్వస్వరూపము, ఇంకా పరబ్రహ్మ స్వరూపము మనకు ఉండినప్పటికీ మనకు డివైన్ ఐ అనగా విజ్డమ్ ఐ మనకు లేకపోవటం చేత ఆ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. తన చూడకుండా పోయినంత మాత్రం పరబ్రహ్మ లేడని వాదించడానికి వీలు కాదు. తిని చూచి రుచి చెప్పాలి, దిగి చూచి లోతు చెప్పాలి అన్నారు. చెరువు కట్టెపైన కూర్చొని లోతింతా అని భ్రమించటము, తట్టలో పెట్టుకుని దీని రుచి ఇట్లా అని విశ్వసించటము, ఇది కేవలం ఒక ఇమాజినేషన్.
1: ఉస్కా శరీర్ తో హే పరంతు ఉసే దేఖనే వాలి ఆంఖో కే న హోనే కే కారణ వహ స్వయం కే శరీర్ కో నహీ దేఖ్ పా రహా హై. ఇసీ ప్రకార్ हम में दिव्यतापूर्ण आत्मस्वरूप, पवित्र तत्व स्वरूप और परब्रह्म स्वरूप के होने पर भी हमारे पास डिवाइन आई अर्थात ज्ञान नेत्र के न होने के कारण हम उसे देख नहीं पा रहे हैं। न देख पाने मात्र से परब्रह्म नहीं है ऐसी बहस करना संभव नहीं है। इसीलिए कहा गया है कि खाकर स्वाद बताना चाहिए और उतर कर गहराई बतानी चाहिए। तालाब के तटबंध पर बैठकर इतनी गहराई है कहकर भ्रमित होना और तश्तरी में रखकर इसका स्वाद ऐसा है कहना मात्र कल्पना ही है।
0: ईनाड लोकमलो दैव विषयानि विश्वसिंचका అనేక రకములుగా వాదోపవాదములు ఆడేటువంటి వారందరూ కూడాను ఇట్టి ఇమాజినేషన్ లో చేరినటువంటి వారే. దీనికి ఒక చిన్న కథ. ఒక గురువు ఒక గుహలో కూర్చొని ఉంటున్నాడు. ఆ ప్రదేశం దగ్గరికి ఒక చాలా ఆర్తుడై భగవద్ అన్వేషుడు అయిపోయినటువంటి ఒక సాధకుడు ఏదో ఒక రీతిగా మహనీయుని దర్శించి నా యొక్క జ్ఞాననేత్రము తెరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ గుహలో ప్రవేశించాడు ఒక సాధకుడు.
1: ईश्वर में आस्था न रखते हुए अनेक प्रकार से वाद विवाद करने वाले सब इस कल्पना में ही पड़े हुए हैं। इसके लिए एक छोटी सी कहानी। एक गुरु एक गुफा में बैठे हुए थे। ईश्वर की जिज्ञासा में पड़ा एक साधक किसी न किसी प्रकार से किसी महात्मा का दर्शन कर अपने ज्ञान नेत्र खुलवाने के लिए वहां पहुंचा।
0: కానీ పోతూ పోతూ పోతూ ఉంటుంటే ఎక్కడో ఒక చాలా దూరంలో ఆ గుహ లోపల చిన్న ద్వీపం కనిపించింది. ఇతను అనుకున్నాడు, ఏదైనా క్రూర మృగము యొక్క కన్నులా లేక ఇందులో ఎవరైనా మహనీయులు నివసించాడా అని సందేహించాడు. అయితే ఆ క్రూర మృగము యొక్క కన్నులుగానే ఉంటే రెండు ఉండాలి, ఒకటి ఉండడానికి వీలు కాదు. లేక ఒక కన్ను ఏమైనా పోయిందో ఏమిటో, ఏదైతే ఏమిటి, నేను మహనీయుడుగానే అక్కడ ఉంటుంటే వారితో నేను బోధన పొంది నేను తరిస్తాను, లేక క్రూర మృగంగానే ఉంటుంటుంటే నన్ను ఆ క్రూర మృగం వరించి నా ఈ జన్మము సార్థకం చేసుకుంటాను.
1: గుఫా మే బహుత్ దూర్ తక్ జానే పర్ ఉసే ఏక్ ఛోటా సా దీపక్ దిఖాయి పడా. సాధక్ శంకా కర్నే లగా కి కహీ యహ్ కిసీ జంగలీ జానవర్ కీ ఆంఖే తో నహీ హై యా కోయి మహాత్మా యహ్ నివాస్ కర్ రహా హై. साधक ने विचार किया कि यदि कोई जंगली जानवर हो तो दो आंखें होनी चाहिए, या कहीं उसकी एक आंख चली तो नहीं गई। जो भी हो, यदि वहां महात्मा ही हो तो उनका उपदेश पाकर मैं धन्य होऊंगा, यदि वहां जंगली जानवर ही हो तो वह मुझे खा जाएगा और इस प्रकार मैं जीवन को सार्थक करूंगा
0: అని రెండింటికి సిద్ధమై ఆ గుహలో ప్రవేశించాడు. సరే, ఇతను కొంచెం దూరం దగ్గర దగ్గరికి వెళ్తూ వెళ్తూ వచ్చేటప్పటికి ఆ ద్వీపం ఆరిపోయింది. చీకటిలో భయము చాలా కలగవచ్చు. భయము కలిగినప్పుడు భగవత్ చింతన చాలా అధికంగా చేస్తుంటారు. అప్పుడు నమశివాయ నమశివాయ నమశివాయ అనుకుంటూ గట్టిగా ఉచ్చరించాడు.
1: ఇస్ ప్రకార్ విచార్కర్ వహ ఉస్ గుఫామే ప్రవిష్ట హువా. जैसे ही वह धीरे धीरे कर थोड़ा आगे बढ़ा तो अचानक वह दीपक बुझ गया. अंधेरे में बहुत डर लगता है और डर लगने पर ईश्वर का स्मरण बहुत करते हैं. तब वह साधक भी जोर से नमः शिवाय नमः शिवाय नमः शिवाय कहने लगा.
0: अंदुलो उन्नटुवंटि महानीडु नायना एवर नीवु अनि मनुष्य शब्दमुतो तानु पलकरिंचाडु. ధన్యుడైనానని స్వామి తమ పాదసేవకుణ్ణి అన్నాడు. అయితే ఇట్రా అని ఈ కుడి ప్రక్కన తిరిగి నా వైపును రమ్మని కొన్ని గుర్తులు అతను చెప్పటం చేత అతని దగ్గరికి వెళ్లాడు. పాదములపైన పడ్డాడు. ఇంతలోపల తాను ఏదో అడగడానికని ప్రయత్నం చేసేటప్పటికీ ఆత్మనెరిగినటువంటి అనగా అంతరాత్మను గమనించినటువంటి గురువు కనుకనే అట్టి భయంకరమైనటువంటి గుహల్లో కూడాను తాను ఉండగలుగుతున్నాడు. గాలినే ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వాణికి హృదయాన్ని తెలుసుకునేటువంటి ఒక శక్తి ఉండదా?
1: తబ్ వహాన్ బైఠే మహాత్మా నే మనుష్య కీ ఆవాజ్ మే పూచా, వత్స్ తుమ్ కౌన్ హో? సాధక్ నే స్వయం కో ధన్య మాన్తే హువే కహా, స్వామి మే ఆప్కా చరణ దాస్ హూ. మహాత్మా నే ఉసే దాయి ఓర్ ముడకర్ ఆగే ఆనే కో కహతే హువే కుచ్ నిశాన్ బతాయా, తో సాధక్ ఆగే బఢకర్ మహాత్మా కే పైరో పర్ గిర పడా. फिर साधक ने कुछ पूछना चाहा तो अंतरात्मा से अवगत होने के कारण वे महात्मा जो वैसी भयंकर गुफा में रह पा रहे थे, जो हवा को ही भोजन बना चुके थे, भला उनके पास मन की बात को पहचानने की शक्ति क्या नहीं होगी?
0: कनुक उंडटन चेता नायना నీవు నీ పని తర్వాత చూస్తాను, అక్కడికి వెళ్లి ఆ ద్వీపను ముట్టించిరా అని ఒక పెట్టి అగ్గి పెట్టి ఇచ్చి పంపించాడు. సరే, అక్కడికి వెళ్లాడు. పెట్టెలో ఉన్నటువంటి యొక్క ఈ పుల్లలన్నీ కూడా గీసి ముట్టించడానికి పూనుకున్నాడు. ఒక్కదానికైనా కూడా ఆ ద్వీపం అంటుకోలేదు. స్వామి, ఇది అంటుకోలేదు, ఈ పుల్లలన్నీ కూడా అయిపోయినాయని చెప్పని తిరిగి గురువుకు చెప్పాడు.
1: ఐసీ శక్తికే హోనేకే కారణ మహాత్మానే వత్స్ मैं तुम्हारी बात बाद में सुनूंगा, पहले तुम वहां दीपक जलाकर आओ, ऐसा कहकर उसे एक माचिस देकर भेजा. साधक दीपक के पास गया और माचिस से तीलियां निकालकर दिया जलाने का प्रयत्न करने लगा, परंतु एक भी तीली से वह दिया नहीं जला. साधक ने कहा, स्वामी दिया नहीं जला है, लेकिन सारी तीलियां खत्म हो गई हैं.
0: అయితే ఆ ద్వీపంలో నూనుందా నీరుందా చక్కగా గమనించు అన్నాడు. వేలు పెట్టి చూస్తే జిడ్డు లేదు, ఏదో నీళ్ల మాదిరి ఉంటుంటున్నది. స్వామి, ఇది నూనె కాకున్నట్టుగా కనిపిస్తుండాది, ఇది నీరుగా ఉంటుండాది అన్నాడు. అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకుని వెళ్లి దాంట్లో నీరు కింద పోసి దాంట్లో ఈ ఆయిల్ వేసి ముట్టించమని మరి ఒక తొరి ఆజ్ఞ చేశాడు గురువు. సరే, గురువు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి నీరు కింద పోశాడు. ఈ యొక్క ఆయిల్ తిరిగి వేసి మరీ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆహా, చిటపట చిటపట చిటపట అని శబ్దం చేస్తుండదు, కాని అది అంటుకోలేదు.
1: మహాత్మానే కహా, అచ్చి తరహ సే దేఖో కి దియే మే తేల్ హే యా పానీ హే. సాధక్ నే ఉంగలీ డాల్ కర్ దేఖా తో ఉసే చికనాహట్ మహసూస్ నహీ హుయీ, కుచ్ పానీ జైసా లగా. తబ్ ఉస్నే కహా, స్వామి యహ తేల్ జైసా నహీ హే, पानी जैसा लग रहा है. तब गुरु ने कहा, ठीक है, तब यह तेल ले जाओ और पानी उड़ेल कर दिए में तेल डालकर जलाओ. जैसा कि गुरु ने कहा, साधक ने वैसे ही दिए का पानी उड़ेल दिया और उसमें तेल डालकर जलाने की कोशिश करने लगा, तो उसमें से चरमराहट की आवाज मात्र निकल रही थी, लेकिन दिया फिर भी नहीं जला.
0: నాయనా, ఆయిల్ వేశావు కాని దీనికి పూర్వం ఉన్నటువంటి నీరు ఆ ఒత్తిలో చేరటం చేత అది అంటుకోలేదు. ఈ వత్తిని బాగా పిండి ఎండలో పెట్టి మరి తీసుకునిరా అన్నాడు. సరే గురువు ఆజ్ఞ ప్రకారము తిరిగి బాగా పిండి ఎండలో పెట్టి తిరిగి తెచ్చి ఆ నీరునంతా పీల్చుకున్న తర్వాత ముట్టించాడు. అది చక్కగా జ్యోతిగా వెలిగింది. తర్వాత లైటర్ ముట్టించి, స్వామి నాకు జ్ఞానజ్యోతిని ఒకటి అందించండి. తమరు సర్వశక్తిమయులు కదా, నాకు ఈ జ్ఞానమును ప్రసాదించండి అన్నాడు ఈ యొక్క శిష్యుడు.
1: తమ్ మహాత్మానే కహా, వత్స్ తుమ్నే తేల్ తో డాలా హై పరంతు బత్తి ద్వారా పానీ సోఖ లేనే కే కారణ వహ నహీ జల్ రహీ హై, ఇస్లియే బత్తి కో అచ్చీ తరహ సే నిచోడ్ కర్ ఉసే ధూప్ మే సుఖా కర్ లావ్. సాధక్ వైసే హీ బత్తి కో నిచోడ్ కర్ ధూప్ మే సుఖా కర్ లాయా, తబ్ బత్తి తేల్ కో సోఖ కర్ అచ్చీ తరహ సే జ్యోతి బన్కర్ ప్రజ్వలిత హుయీ. జ్యోతి కే జల్నే కే బాద్ శిష్యనే కహా, స్వామీ ముజే జ్ఞాన జ్యోతి ప్రదాన్ కీజియే, ఆప్ సర్వశక్తిమాన్ హై, ముజే జ్ఞాన్ ప్రదాన్ కరే.
0: అయ్యో పిచ్చివాడా, ఇంతవరకు బోధించిందంతా అదేను అన్నాడు ఈ గురువు. నాకేంటూ అర్థం కావటం లేదు స్వామి, ఏ రీతిగా బోధించారు నాకు అర్థం కాలేదు, స్పష్టంగా ఈ మూర్ఖునికి అర్థమయ్యే రీతిగా ప్రబోధించండి అని మరి ప్రార్థించాడు. ఈ విషయవాసన అనేటువంటి జలమును పెట్టుకోవటం చేత అక్కడ జ్ఞానమనేటువంటి జ్యోతి వెలగలేదు.
1: తబ్ గురునే కహా, అరే పగలే, అభీ తక్ మేనే వహీ ఉపదేశ్ తో దియా హై. తబ్ శిష్యనే ప్రార్థనా కీ, స్వామి ముజే కుచ్ భీ సమజ్ మే నహీ ఆ రహా హై, ఆప్నే కైసే ఉపదేశ్ దియా, ముజే సమజ్ మే నహీ ఆ రహా హై, కృపయా ఐసే సమ్జాయే కి యహ మూర్ఖ సమజ్ సకే. తబ్ గురునే కహా, హృదయ మే విషయ వాసనాఓ కే జల్ కే రహనే కే కారణ జ్ఞాన జ్యోతి ప్రజ్వలిత్ నహీ హుయీ.
0: కనుక ఈ విషయ వాసనలనేటువంటి నీరును క్రింద పారవేసి ఈ భగవత్ అనుగ్రహ సారమనేటువంటి కాని నామనేటువంటి సారము కాని ఆ నూనెను అందులో పోశావు, కానీ పూర్వపు యొక్క వాసనలు ఈ జీవుల్లో చేరి ఉండటం చేత అది తిరిగి అంటుకోవటానికి ప్రయత్నం చేయలేదు. కాని దానిని వైరాగ్యము అనేటువంటి ఎండలో పెట్టడం చేత తిరిగి ఈ నూనెను తాను పిలుచుకోవటం చేత నీకు జ్యోతిగా ప్రకాశవంతంగా వెలుగుతూ వచ్చింది. కనుక నీ హృదయం లోపల పూర్వం ఉన్నటువంటి విషయ వాసనలంతా కూడాను పూర్తి గుమ్మరించు. ఈ జీవుల్లో ఉన్నటువంటి యొక్క పాత సంకల్పములంతా కూడాను వైరాగ్యం అనేటువంటి దానిగా అనుభవించు. తదుపరి నా దగ్గరికి రా, నీకు జ్ఞానజ్యోతి అనేటువంటిది తప్పక వెలిగించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అన్నాడు.
1: తబ్ తుమ్నే విషయ వాసనాఓ కో బాహర్ ఉండేల్ కర్ ఉస్మే ఈశ్వర్ కే అనుగ్రహ అథవా నామ స్మరణ కే సార రూపీ తేల్ కో డాలా హై, లేకిన్ ఇస్ జీవ మే పూర్వ కే సంస్కార్ రహనే కే కారణ వహ దియా నహీ జలా, లేకిన్ ఉసే వైరాగ్య రూపీ ధూప్ మే సుఖానే కే కారణ వహ ఇస్ తేల్ కో సోఖ్ కర్ జ్యోతి కే రూప్ మే ప్రజ్వలిత హువా హై. ఇస్లియే అప్నే హృదయ మే జో భీ విషయ వాసనాయే హై ఉన్హే పహలే బాహర్ ఉడేల్ దో, జీవ మే జో భీ సంకల్పనాయే హై ఉన్హే వైరాగ్య సే దూర్ కరో, తబ్ తుమ్ మే జ్ఞాన జ్యోతి కో ప్రజ్వలిత్ కర్నే మే కోయి హర్జ్ నహీ రహేగా.

0: అనేటువంటి యొక్క దీనిని మనం ఈనాడు చక్కగా గుర్తించుకొని తిరిగి ఇట్టి జ్ఞానము అనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించడానికి మన పాతవాసనలంతా కూడాను రోతవాసనలంతా కూడాను దూరము చేసుకుని తిరిగి మీరు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం అనుభవించినటువంటి మీరు మీ ప్రదేశము లోపల ఈ యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించి పరిసర ప్రాంతంలో వారికి పరిసర సోదరులకు ఇలాంటి యొక్క జ్ఞానమును మీరు అందించి మీరు మరింత పరిశుద్ధమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: జీవరూపీ బత్తి కో నికాల్ కర్ విషయ రూపీ జల్ కో నిచోడ్ భక్తి రూపీ తేల్ డాల్ ఇస్మే ఆత్మ జ్యోతి కో కర్ ప్రజ్వలిత్ నిడర్ శాంతి ప్రదేశ్ పహుంచో. ఇసీ తథ్య సే ఆజ్ హమే అవగత హోనా చాహియే. ऐसी ज्ञान ज्योति को प्रज्वलित करने के लिए पुरानी और घृणित वासनाओं को दूर कर ऐसे पवित्र वातावरण का अनुभव प्राप्त करने के बाद तुम्हें ज्ञान ज्योति को स्वयं में प्रज्वलित कर आसपास के प्रदेश में और आसपास रहने वाले भाई बहनों को यह ज्ञान ज्योति प्रदान कर तुम अत्यंत पवित्र जीवन बिताओगे.
0: ఈ నెల దినములు కూడాను మీరు అనుభవించినటువంటి యొక్క విషయాలంతా కూడాను కేవలం అక్కడికి వెళ్లిన తక్షణమే వర్డ్స్ లో మీరు యూజ్ చేయకుండా వర్క్ లో యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్పినటువంటి కొటేషన్ అంతా కూడా అక్కడ తీసుకుని వెళ్లి దానికంతా పదముల లోపల మాత్రమే ఉచ్చరించి ఇది గొప్ప వేదాంతం అని మీరు ఉచ్చరించడానికి పూనుకుంటే ఇది ఒక పెద్ద హాస్యాస్పదానికి గురి అయిపోతుంది.
1: तुमने यहां पर जो कुछ भी सीखा है उसे अपने स्वस्थान पर लौट जाने के बाद मात्र शब्दों तक सीमित न रखते हुए उसे अपने आचरण में भी व्यक्त करना चाहिए. घर लौटने के बाद तुम यहां के उद्धरणों को मात्र सुनाते हुए उसे उत्कृष्ट वेदांत कहने लगोगे तो सब कुछ हास्यास्पद सा हो जाएगा.
0: ఒక సోంబేరి సన్యాసి ఒక గ్రామానికి వెళ్లాడట. పొట్టలో చాలా కాలుతూ ఉంటుండాలి, ఆకలి అవుతుండాలి. ఏదో ఒక చక్కని ఇల్లు, శ్రీ వైష్ణవుల ఇల్లు, ఇంటికి ముందుగానే మూడు మూడు నామాలు పెట్టి పెట్టినారు. దీన్ని గురించారు, ఇదెవరో చాలా భక్తులుగా ఉంటున్నారు, ఈ నామములు ఇంటికి వెళ్దాము, మనకు నామం ఏమాత్రము పెట్టరు అని విశ్వసించి ఆ నామాల ఇంటికి వెళ్లాడు. భవతి భిక్షాందేశీ అన్నాడు.
1: एक बार एक आलसी सन्यासी एक गांव को गया. उसे बड़ी तेज भूख लग रही थी. वहां श्री वैष्णवों का एक घर था. घर वालों ने वैष्णव सूचक तीन रेखाएं घर के सामने लगा रखी थीं. सन्यासी ने विचार किया कि ये घर वाले बड़े भक्त होंगे, इसीलिए घर के सामने तीन रेखाएं लगा रखी हैं और ये मुझे खाली पेट नहीं लौटाएंगे. यूं विचार कर वह उस घर पर गया. वहां पहुंचकर उसने भवती भिक्षांदेही कहा.
0: ఆ లోపల నుంచి ఒక ఇల్లాలు వచ్చింది. నాయన, మీరెవరో సన్యాసిగా ఉంటుంటున్నారు, ఇదిగో ప్రక్కనే కావేరి నది పారుతుంటుండాలి, ఆ కావేరి నదికి వెళ్లి స్నానం చేసుకుని రండి, ఆకు వేసి అన్ని వడ్డించేసి పెట్టుతాను, ఊరికే జోల్లో మాత్రం ఇంత బిచ్చం వేస్తే నాకు తృప్తి ఉండదు, కనుక నీవు స్నానం చేసి రాండి నాయన అని మంచి మాటలతో చెప్పింది.
1: తబ్ గృహలక్ష్మి బాహర్ నిక్లి ఔర్ ఉస్నే కహా, ఆప్ దేఖనే మే సన్యాసి జైసే లగ్ రహే హై, యహాం బగల్ మే హీ కావేరి నదీ హై, ఆప్ వహాం స్నాన కర్కే ఆ జాయియే, మే పత్తల్ లగా కర్ సబ్ కుచ్ పరోస్ కర్ రఖూంగి. यूं ही मुट्ठी भर आपकी झोली में डाल देने से मुझे संतुष्टि नहीं होगी, इसलिए आप स्नान कर आइए.
0: ఈ సోంబేరి పోతు గోవిందేత సదా స్నానం అన్నాడు. నాకు గోవింద నామే స్నానము, దాంట్లో స్నానం చేయమక్కర్లేదమ్మా, నాకు త్వరగా పెట్టండి అన్నాడు. ఆమె మాత్రం తక్కువైనటువంటిది కాదు, ఓహో ఇదెవరో సోంబేరిగా ఉంటున్నాడు, రామనామామృతం సదా భోజనం వెళ్ళిరాపు అని. ఈ రీతిగా మనం పదాలు ఉపయోగపెడితే మనకు తిరిగి రియాక్షన్ తప్పక వస్తుంది. కనుక మనము ఇక్కడ నేర్చుకున్నటువంటి పదములంతా కూడాను ప్రాక్టికల్లో పెట్టి మీరు కూడాను తరించి ఇతరులు కూడాను ఆదర్శప్రాయులుగా మీరు జీవిస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఆలసీ సన్యాసినే కహా గోవిందేతి సదా స్నానం. మాతాజీ, మేరే లియే గోవింద కా నామ హీ స్నాన్ హై. నదీ మే నహానే కీ జరూరత్ నహీ హై. జల్దీ సే భోజన్ కరాయే. గృహలక్ష్మీ భీ కోయి కమ్ నహీ థీ. ఉస్నే విచార్ కియా కీ యహ కోయి ఆలసీ హై. ఔర్ తబ్ ఉస్నే కహా రామ నామామృతం సదా భోజనం, అబ్ తుమ్ జా సక్తే హో. ఇస్ తరహ ఉద్ధరణో కా ఉపయోగ్ కర్నే పర్ వైసీ హీ ప్రతిక్రియా హమే భీ హోగీ. అతః తుమ్నే యహాన్ జో కుచ్ భీ సీఖా హై ఉసే ఆచరణ మే రఖతే హువే స్వయం ధన్య హోకర్ దూసరో కే లియే ఆదర్శ బనోగే, ఐసీ ఆశా కర్తే హువే ఔర్ సబ్కో ఆశీర్వాద్ దేతే హువే స్వామీ అప్నే ప్రవచన్ కా సమాపన్ కర్తే హై. ఉపసంహార. अपने इस प्रभावपूर्ण प्रवचन में भगवान बाबा ने गुरु की महानता को उद्घाटित करते हुए सिद्ध किया कि यथार्थ में ईश्वर ही सच्चे गुरु हैं, जो समस्त गुणों और रूप से परे हैं. पंचभूतों और मिट्टी से बने घड़े के उदाहरण के माध्यम से गुरु के गुणातीत और रूप वर्जित होने का तथ्य निरूपित किया गया है. స్వామి నే స్పష్ట కియా కి జబ్ తక్ హృదయ కి బత్తి విషయ వాసనాఓ కే పానీ సే భీగీ రహతీ హై తబ్ తక్ ఉస్మే జ్ఞాన జ్యోతి ప్రజ్వలిత్ నహీ హో సక్తీ హై. ఇస్కే లియే వైరాగ్య కి ధూప్ ఔర్ ఈశ్వరానుగ్రహ కే తేల్ కి ఆవశ్యకతా హై. భగవాన్ బాబా నే యహ భీ ఉపదేశ్ దియా కి ప్రాప్త జ్ఞాన కే ఆచరణ సే హీ సాధక్ కా జీవన్ సార్థక్ హో సక్తా హై. अर्थात स्वयं को साधक मानने वाले प्रत्येक के लिए आचरण का मार्ग ही अनिवार्य है. अतः हमें स्वामी के दर्शाए पथ पर अवश्य अग्रसर होना चाहिए. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा भज गोविंदम पर दिनांक 20 जून 1973 को दिया गया.
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema Swarupu
5: embodiments of love.
4: Shanti ni lopana unnadi kaani baita ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Sai Ram and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Prusti, and today's episode was first broadcast in April 2026.
7: Dear listeners, I am from Prashanti Nilayam, the most happening place on the planet, and welcome to Outside, Inside, Deep Inside. And in this segment, we continue our series, Gems of Sanatana Sarathi. Let me take you now to the July 1973 issue of Sanatana Sarathi, the Ashram monthly magazine, which Bhagwan gifted us way back in 1958. There is Mr. H. Narayan Rao from Mumbai, who writes an article which is called Truth is Strange. He says, I belong to a middle class family of Mumbai and I was enjoying good health and I was earlier a sportsman during my younger days. I retired from New India Assurance Company in 1970. I had served there for more than 40 years and he was 63 when he wrote this article in 1973. And he says, on 17th May 1972, it was about 4:30 early in the morning when he woke up to go to the cloakroom of his building. And he says, suddenly at that time, I felt the whole building was as if shaking rudely, as if there was an earthquake. And I had a vomiting sensation there. And I started profusely sweating. I knew there was something was terribly wrong. And I knew that within me, everything was not all right. So I summoned my family doctor, and under his advice, I went to see a heart specialist. The heart surgeon, he did a detailed cardiac examination, and then this heart doctor declared that mine was a case of complete heart block, and that the pulse rate was as low as 38, and that I should be immediately rushed by ambulance to the intensive care unit of the nearby hospital, which was KEM Hospital. And if that is not done at the earliest, then I could get an apoplectic stroke, or I could become unconscious, I could become paralyzed. So anything was possible, and it was extremely urgent that I visit a hospital which has cardiology and cardiac surgery as its specialty. And he says it was really thanks to my resourceful relatives and my helpful neighbors. In less than an hour, I was admitted to the air-conditioned intensive care ward of KEM Hospital. And within minutes, the most competent, conscientious and ever-ready medical staff there, they passed a cardiac catheter through my right-hand vein, which connected it to an electric pacemaker. And that is how my pulse was raised to over 60 per minute. All the other routine tests were also conducted from time to time systematically. And before long, they assured my family that there was no other complication, and that I was responding to the treatment well, and that I should be fine within a few days. And that's how it turned out to be. I was lying flat on my bed with my right hand tied to the oscilloscope, which was measuring the changes in electrical current as waves that you see generally on the screen, so which connected it to an electric pacemaker. And that is how my pulse was raised to over 60 per minute. All the other routine tests were also

0: ప్రేమ స్వరూపులారా.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

0: aware of the fact that he is Jiva Tattva and associating himself with Jiva Tattva throughout continuously all the time, that is Tarakam.
1: Kanuka Swapna Sushupti Yandu Kudanu ఈ అభిమాన మమకారములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గానించుకోకూడదని దీని యొక్క సూచన.
0: ది ఇండికేషన్ గివన్ బై దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ దట్ ఈవెన్ డ్యూరింగ్ డీప్ స్లీప్ ఆర్ డ్రీమ్ స్టేట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ బాండేజ్.
1: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
0: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ a sense of attachment, the subtle form will be there in the dream stage and the deep sleep.
1: Swapna avastha kevalamu addam vanti sthiti.
0: Dream stage may be compared to a stage wherein you get the reflection of in a mirror.
1: Jagrati yandu manam ema anubhavinchidemo dani yokka pratibimbamule ee swapna avasthalu yindu appudappudu kanipistuntayi.
0: Whatever you experience in the waking stage, its reflection and its image can be seen in the dream stage.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబం లేదు.
0: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
0: If in the waking stage we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream stage we will get its reflection, we will be on the right path.
1: Kanuku ee vidhamga kudanu vairagya sthitini kramakramena vastu doshamunu aadharam chesukoni visarjinchataku prayatninchali.
0: In the same way, we will have to recognize the defects and the flaws in these sense objects and slowly we will have to overcome and give up attachment to them.
1: Kala marpu cheta సర్వం కూడాను మార్పు చెందినవి.
0: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
0: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
0: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: Idi kevalam amrutamayanga untuntadi.
0: This will be nectar.
1: Adhe rendu dinamulu manam unchukoni tinnappudu ide vishanga maaripothundi.
0: The same thing becomes poisonous after a lapse of 2 days.
1: Edanini manam manchidani vishwasinchinamo aashinchinamo anubhavinchinamo adhe kontha kaalamunaku adhe విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానిని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
0: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina tachaname pasibidda antaru, child antaru.
0: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappudiki, atani pillavadu, oka boy.
0: After 10 years, the same person is described as a boy.
1: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
0: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
0: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడాను ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
0: ఇట్ ఇస్ ద సేమ్ పర్సన్ హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
1: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
0: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamani bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu ilanti doshamulu ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani migile okka vastuvulu endukani marpulu lekunda unduna.
0: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of

0: మనిషి యందు గొప్ప దోషం ఏమిటంటే మార్పు చెందటమే గొప్ప దోషం.
1: If you ask what is the greatest defect in man, it is the changes which will be coming.
0: మంచి కాని చెడ్డది కాని మార్పు మార్పే.
1: Be it good or bad, a change remains a change.
0: ఈ మార్పు అనేటువంటి దోషం ఉండేటువంటిది కనుక దానిని ఏమాత్రం కూడా మమత్వంగా భావించరాదు.
1: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
0: తల్లి తండ్రులు ఎవరు?
1: Who is father and who is mother?
0: తనయులు మరి ఎవరు?
1: Who are the children?
0: మిత్రులు ఎవరు?
1: Who are friends?
0: ఇలను శత్రులు ఎవరు?
1: Who are enemies?
0: ధనములు ఎవరు?
1: Whose is money?
0: ధాన్యములు ఎవరు?
1: Whose is charity?
0: గృహములు ఎవరు?
1: Whose are the house?
0: గ్రేస్తులు ఎవరు? గ్రేస్తులు ఎవరు?
1: Who are the family men?
0: మనమెవరము?
1: Who are we?
0: పూర్వమందెచ్చటుంటిమి. పూర్వమందెచ్చటుంటిమి.
1: Where were we in the
0: ముందు ఎచ్చటుండుము?
1: Where would we be in the future?
0: జరుగలేదు.
1: We do not know that.
0: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
1: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
0: కనుక ఈ దోషమును గుర్తించుకొని క్రమక్రమేణ వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత.
1: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
0: రెండవది అభ్యాసం.
1: The second one is constant practice.
0: అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం.
1: అభ్యాసం, we just describe it as practice.
0: ఎలాంటి ప్రాక్టీస్?
1: What type of practice can be called అభ్యాసం?
0: దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు.
1: It is truly described as tapas.
0: తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు.
1: The moment people hear this word tapas, they get frightened a little.
0: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
1: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
0: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: This is truly speaking not tapas.
0: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
1: In a way, this is externally putting the body to certain suffering and sacrificing the body.
0: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
1: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
0: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
1: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: దీనిని తపస్సు అని చెప్తారు.
1: This may be described as tapas.
0: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
1: There are three types of tapas.
0: శారీరక, వాచక, మానసికములని మూడు.
1: One is the tapas of the body, the other is tapas of the talk of the tongue, and the third one is mental tapas.
0: శారీరక తపస్సు అనగా
1: physical tapas refers to
0: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి
1: this is using the body in performing certain good actions.
0: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
1: praying to great people, gods and rishis, and expressing our sense of gratitude towards them.
0: వారి అనుగ్రహమునకు పాత్రులు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్, దే వుడ్ బి స్లోలీ.
0: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
1: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్, దే డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
0: సదాచార సంపన్నుడు అవుతాడు.
1: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
0: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
1: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
0: సత్సంగములు ఎందు చేరుతాడు.
1: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
0: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
1: through that he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
0: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
1: In addition to this, he would also undertake charity and such other useful activity.
0: ఇందులో విద్యాదానము.
1: In this, giving the charity of education.
0: వైద్యదానము.
1: Charity of medicine.
0: శ్రమదానము.
1: Charity of the
0: physical. అన్నదానము.
1: Charity of food.
0: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్
0: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
1: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
0: Etti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
1: Seeing that he doesn't expose himself to any defects in
0: bhautika prapanchamunandu etti durmargamunaku kudanu palupadakunda undatam.
1: In the physical world, not doing any activity which is harmful and bad.
0: Ee rajota guna tamo gunamulaku thanu sattudu kaakunda undatam.
1: Not coming under the spell of rajoguna and tamoguna.
0: Viti bari nundi taru sadhyam enta varaku tappinchukunataku prayatninchatam.
1: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
0: Idi sharirika tapasso ani cheppadu.
1: This may be described as the bodily penance.
0: Inka tapas. Vachaka tapasso.
1: Then the next one is vachaka tapas.
0: Vachaka managa pavitramainatundi ప్రియమైనటువంటి సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
1: వాచక తపస్సు రిఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
0: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు, కటువైనటువంటిదిగా ఉండకూడదు.
1: ఈవెన్ వన్ when one speaks truth, it should not be severe, should not be cutting and it should not be hurting.
0: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
1: Even if it is truth, you should not be for hurting others.
0: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
1: Even if it is truth, you should not be violent to others.
0: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
1: Even if it is truth, you should not be harmful or hurting to others.
0: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తు అనేది గీత.
1: In this context, Gita has said that truth must be dear, sweet and very non-violently put.
0: Kanuka ee pavitramaina pinti oka naluku cheta parulanu santosha petti anukoola parichi aananda parichetunte reetiga nenu upayoginchukovali.
1: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others and for helping others.
0: మనసుని ఏమాత్రం కూడా నొప్పింపరాదు.
1: యు షుడ్ నాట్ గివ్ ఎనీ సఫరింగ్ టు ది మైండ్.
0: ఈ వాక్కు చేత దైవ చింతను కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: యువర్ థాట్ షుడ్ హెల్ప్ యూ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడా వర్ణించాలి.
1: యు షుడ్ యూజ్ యువర్ టంగ్ టు డిస్క్రైబ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఆల్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడా అందులో ఉపయోగపెట్టాలి.
1: You should use words which would be highly helpful to others.
0: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
1: You should use the tongue and your talk to show the right path for others.
0: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను, యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
1: All the great good experiences that you have, you should be able to explain these things to others.
0: నీకు సాధ్యమైనంత వరకు కూడా ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళ చాలా వరకు కూడా సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: యూ విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
0: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడా అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: One has to take care to see that no amount of falsehood enters into your
0: talk. సత్యవ్రతుడు కావాలి.
1: You should become a satyavrata.
0: Ahimsa parugu kavali.
1: You should become non-violent.
0: Ee satya ahimsa ee rendinti endukudanu okkokatori manaku aneka vidhamulaina chikkulu kalugutuntayi.
1: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
0: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డుతగులుతుంటాయి.
1: Quite a few problems you may face if you want to pursue this particular path.
0: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కుల పైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
1: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ కమ్ వాట్ మే.
0: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
1: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
0: Oka jinkanu aa Maharshi tapas chestu undetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poye kattiga taanu tarumukoni vachadu.
1: This hunter drove a deer in such a way that it passed in the in the front of that particular rishi who was doing tapas.
0: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
1: This person who was doing penance, he saw it.
0: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
1: The deer went and hid itself in a bush.
0: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
1: The person, this maharshi, saw that particular incident also.
0: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
1: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యు జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
0: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
1: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
0: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
1: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
0: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
1: He said,
0: kannulu chuchinayi kani kannuluku cheppeki noru ledu, noru cheppagaladu kani noru chudaledu.
1: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
0: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్లా సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
1: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
1: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
0: Kanuka vaaktapasnandu madhya madhya ilanti konni paristhithulu manaku tagilinappudu manu rendintikini koncham santitya avasthalo undinattuga manu baadinchukokunda rendintini tappinchukoni tirigeetundi yuktini manam abhivruddhi parchukovali.
1: When one is following this particular vaachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
0: Elanti paristhithilo aina kuda asatyam aadakoodadu.
1: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
0: Nee ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppanaddu akkaraledu.
1: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
0: Deeniki aadharam ayyinatide inga manasika tapassu.
1: The basis for this is manasika tapas.
0: Ee manasika tapas lopala sadbhavamunu penchukovali.
1: In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues.
0: Manasulo elanti chintana manam chestuntamo manam mukhamlo alantidiga vastuntundi.
1: Whatever thoughts will be flashing in your mind, your face
0: is the index of life, mind.
1: That is how it is just said, face is the index of mind.
0: మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
0: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడాను విచారంగానే కనిపిస్తుంది.
1: మెంటలీ ఇఫ్ యు ఆర్ గ్రీఫ్ స్ట్రికన్ అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
0: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
1: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్ ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
0: కనుకలో మంచి భావములు మంచి తలంపులు మంచి చింతనలు మనసునందుండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్ హి విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
0: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
1: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ. ఇట్ వుడ్ బి సమ్
0: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాయి. దాని వల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
1: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్ ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్ ఇఫ్ యు వాంట్ టు స్మైల్ అట్ ఇట్ ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్ ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
0: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
1: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
0: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
1: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
0: ఈ మంచి చింతలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
1: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
0: dinamuna konni gantalaina kudanu maunam vahinchali.
1: At least a few hours in a day one should observe silence.
0: Appude ee maatalu yokka sandarbham lopala manasuku vishranti chikkutundi.
1: Only in that case mind gets rest from these words and the thought waves.
0: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
1: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
0: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
1: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
0: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగాని మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
1: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
0: sharira parishuddham maatrame manam lakshyam nanduchukuntunnam kaani manasika parishuddhatiki ee maatram kudanu tagina krushi cheyatam ledu.
1: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
0: Satchintanalu sadalochanalu sadbhavamulu kudanu manasika parishuddhatiku sarinatunti parikaramulu.
1: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
0: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapasu.
1: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
0: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
1: ఎ రియల్ మహాత్మ ఇస్ వన్ హు హాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
1: మైండ్, వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other.
0: Manas anyat, వచస్ అన్యత్ కర్మన్ అన్యత్ దురాత్మనం అన్నారు.
1: If mind is different, word is different, and deed is different, he is a bad person.
0: కనుక తపస్సనగా దీని యొక్క అంతరార్థమేమనగా మన యొక్క రజోగుణ తమోగుణముల యొక్క ఏకత్వాన్ని నిర్మూలత్వాన్ని గావించి ఇంద్రియుడి యొక్క దోషములను నిర్మూలము చేసి మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
1: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: సాత్వికము చేత రజస్సును అరికట్టి రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
1: తపస్సును బి అగైన్ డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రోలింగ్ రజస్ విత్ హెల్ప్ ఆఫ్ సత్వ, కంట్రోలింగ్ తమస్ విత్ హెల్ప్ ఆఫ్ రజస్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ త్రీ థింగ్స్ యాజ్
0: గంధ కడపటికి సాత్వికం కూడాను తీసివేయాలి.
1: అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఓవర్కమ్ ఈవెన్ ది సత్వగుణ ఇట్సెల్ఫ్.
0: మన కాలిలో ఒక ముళ్ళు విరిగింది.
1: సపోజ్ యు హావ్ ట్రేడెడ్ ఆన్ ఎ పర్టికులర్ థార్న్ యాజ్ సచ్.
0: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో ఒక కొడవో ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
1: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
0: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
1: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
0: అయితే ఒక ముళ్ళు తీసుకుని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటిని తీసి పారవేయాలి.
1: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
0: అదే విధంగానే ఈ రజో తమో గుణములు ఉన్నటువంటి ఒక ముండు మనల్ని బాధిస్తుంటాయి.
1: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
0: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
1: With the help of or with the thorn of sattva guna, you have to remove these two.
0: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
1: Until you remove these two gunas, rajoguna and tamoguna,
0: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
1: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up
0: your sattva guna. Bangaru chain vantidi.
1: Sattva attribute may be described as a gold.
0: Rajo gunamu copper chain vantidi.
1: Rajo guna may be described as a copper chain.
0: Tamo gunamu inapa gunu kolchu vantidi.
1: Tamo guna may be described as an iron chain.
0: Manaku vesinatundi moodu bandhanle.
1: All the three chains bind us only.
0: Bandhanemo samaname.
1: The binding is common for all the three.
0: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
0: సాత్వికం కూడా దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
1: Only until you reach divinity, you need sattva guna.
0: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
1: Once you merge in Lord,
0: అమనస్కుడైపోతాడు.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: In the stage of amanaska, the question of three attributes, three gunas doesn't arise at all.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: Only when we offer all these three attributes also as an offering to the Lord, then only we will be able to just free ourselves from all the.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకునేటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatundi okka abhyasamlu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatundi okka pavitramainatundi okka deenini anubhavinchetundi okka abhyasamlu.
1: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
0: Ee moodu kudunu daiva sambandhamainatundi karyamullo praveshinchali.
1: Practice refers to practicing things which will help you to reach the divinity.
0: Satya nityamainatundi okka vastuvulu yokka sambandhamai untundali.
1: They should be associated with the truth.
0: Nirmalamainatundiga untundali.
1: They should be pure.
0: ఇవియే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
1: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైన పెట్టి జన్మను సార్థకం గావించుకుని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment.

Why fear when I

नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

وَلِيٌّ